0: சிவாய. You're listening to Shaivam.org Radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
1: Om Shivaya Namah. Dear listeners of Shaivam.org, the next program is Spiritual Music. In this, you are about to listen Shiva Stotram. The title is Shiva Sahasra Namavali from Vedasara, presented by Sri Subramanian Sharma, Chennai. Thank you. Om Namah Shivaya.
2: Om Namah Shivaya. Vedasara Shiva Sahasra Nama Stotram Padma Puranantar Gatam Dhyanam Kailasadrinibham Shashanka Kalaya Spurajata Mandalam నాసాలోకన తత్పరం త్రినయనం వీరాసనాధ్యాసితం ముద్రాటంకురంగజాను విలసద్బాహుం ప్రసన్నానం కక్ష్యాబద్ధభుజంగమం మునివృతం వందే మహేశం పరం శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం చేందుశేఖరం పంచవక్త్రం మహాబాహుం దశబాహు సమన్వితం భస్మోద్ధూళిత సర్వాంగం నాగాభరణభూషితం పరిపూర్ణం పరానందం పరం జ్యోతిః పరాత్పరం పరాశక్త్యాశ్రియా సార్ధం పరమానంద విగ్రహం సూర్యకోటి ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం

ధ్యాయ నమః ఓం పద్మాయ నమః ఓం విరక్తాయ నమః ఓం ఉదరాయ నమః ఓం విచిత్రాయ నమః ఓం విచిత్రగతయే నమః.

ఆగ్యాయ నమః ఓం చంద్ర సంజీవనాయ నమః ఓం హరాయ నమః ఓం బహురూపాయ నమః ఓం ప్రసన్నాయ నమః ఓం ఆనందపూరితాయ నమః ఓం కూటస్థాయ నమః ఓం మోక్షఫలాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం విరాగిణే నమః ఓం యజ్ఞభోక్త్రే నమః ఓం సుషేణాయ నమః ఓం దక్షయజ్ఞవిఘాతినే నమః ఓం సర్వాత్మనే నమః ఓం విశ్వపాలాయ నమః ఓం విశ్వగర్భాయ నమః ఓం గర్భాయ నమః ఓం దేవగర్భాయ నమః ఓం సంసారార్ణవమగ్నానాం సముద్ధరణహేతవే నమః ఓం మునిప్రియాయ నమః ఓం కళ్యాయ నమః ఓం మూలప్రకృతయే నమః ఓం సమస్తసిద్ధయే నమః ఓం తేజోమూర్తయే నమః ఓం ఆశ్రమస్థాపకాయ నమః ఓం వర్ణినే నమః ఓం సుందరాయ నమః ఓం మృగబాణార్పణాయ నమః ఓం శారదావల్లభాయ నమః ఓం విచిత్రమాయినే నమః ఓం అలంకరిష్ణవే నమః ఓం బహిర్ముఖ మహాదర్పమథనాయ నమః ఓం అష్టమూర్తయే నమః ఓం నిష్కలాయ నమః ఓం హవ్యభోజ్యాయ నమః ఓం యజ్ఞనాథాయ నమః ఓం మేఘ్యాయ నమః ఓం ముఖ్యాయ నమః ఓం త్రివిష్టాయ నమః ఓం అంబికాపతయే నమః ఓం మహాదాంతాయ నమః ఓం సత్యప్రియాయ నమః ఓం సత్యాయ నమః ఓం ప్రియనిత్యాయ నమః ఓం నిత్యతృప్తాయ నమః ఓం వేదిత్రే నమః ఓం మృదుహస్తాయ నమః ఓం అర్ధనారీశ్వరాయ నమః ఓం కుఠారాయుధపాణయే నమః ఓం వరాహభేదినే నమః ఓం కంకాళధారిణే నమః ఓం మహార్థాయ నమః ఓం సుసత్వాయ నమః ఓం కీర్తిస్తంభాయ నమః ఓం కృతాగమాయ నమః ఓం వేదాంతపఠితాయ నమః ఓం అశ్రోత్రాయ నమః ఓం శ్రుతిమతే నమః ఓం బహుశ్రుతిధరాయ నమః ఓం అగ్రాణాయ నమః ఓం గంధావాగ్రాణకారిణే నమః ఓం పాదహీనాయ నమః ఓం వోడ్రే నమః ఓం సర్వత్ర గతయే నమః ఓం వ్యక్షాయ నమః ఓం జననేత్రాయ నమః ఓం చిదాత్మనే నమః ఓం రసజ్ఞాయ నమః ఓం రసనారహితాయ నమః ఓం అమూర్తాయ నమః ఓం మూర్తాయ నమః ఓం సదసస్పతయే నమః ఓం జితేంద్రియాయ నమః ఓం తథ్యాయ నమః ఓం పరంజ్యోతిస్వరూపిణే నమః ఓం సర్వమర్త్యాణామాదికర్త్రే నమః ఓం భువంతయే నమః ఓం సర్గస్థితి వినాశానాం కర్త్రే నమః ఓం ప్రేరకాయ నమః ఓం అంతర్యామిణే నమః ఓం సర్వహృదిస్థాయ నమః ఓం చక్రభ్రమణకర్త్రే నమః ఓం పురాణాయ నమః ఓం వామదక్షిణహస్తోత్థలోకేశ హరిశాలినే నమః ఓం సకల కళ్యాణదాయినే నమః ఓం ప్రసవాయ నమః ఓం స్వభావోదారధీరాయ నమః ఓం సూత్రకారాయ నమః ఓం విషయార్ణవమగ్నానాం సముద్ధరణసేతవే నమః ఓం అస్నేహస్నేహరూపాయ నమః ఓం వార్తాతిక్రాంతవర్తినే నమః ఓం యత్ర సర్వయతః సర్వం సర్వం యత్ర తస్మై నమః ఓం మహార్ణవాయ నమః ఓం భాస్కరాయ నమః ఓం భక్తిగమ్యాయ నమః ఓం భక్తానాం సులభాయ నమః ఓం దుష్టానాం దుష్ప్రదర్శాయ నమః ఓం వివేకీనాం విజయాయ నమః ఓం అతర్కితాయ నమః.

ఓం కర్పూరదేహాయ నమః ఓం సర్పహారాయ నమః ఓం సంసారపారాయ నమః ఓం కమణీయాయ నమః ఓం వహ్నిదర్ప విఘాతాయ నమః ఓం వాయుదర్ప విఘాతినే

ఓం నిష్క్రియాయ నమః. ఓం చంద్రకోటి సుశీతలాయ నమః. ఓం విమలాయ నమః. ఓం గూఢస్వరూపాయ నమః. ఓం దిశాంపతయే నమః. ఓం పరాయ నమః. ఓం సత్యప్రతిజ్ఞాయ నమః. ఓం సమస్తాయ నమః. ఓం సమాధయే నమః. ఓం ఏకరూపాయ నమః. ఓం శూన్యాయ నమః. ఓం విశ్వనాభిహ్రదాయ నమః. ఓం సర్వోత్తమాయ నమః. ఓం కూల్యాయ నమః.

ఓం శరణాగతపాలాయ నమః ఓం మహాబలపరాయ నమః ఓం సర్వపాపహరాయ నమః ఓం మహానాదాయ నమః ఓం కృష్ణస్య జయదాత్రే నమః.

ఓం విద్యేషాయ నమః, ఓం జయాయ నమః, ఓం వ్యాజసంవర్ధనాయ నమః, ఓం మధ్యస్థాయ నమః, ఓం అంగుష్ఠశిరసాలంకానాథదర్పహరాయ నమః, ఓం వైయాగ్రపురవాసాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం పరావరేషాయ నమః, ఓం జగత్స్థావరమూర్తయే నమః, ఓం అనుపమేషాయ నమః, ఓం శార్ఘినే నమః.

ఓం వరుధినే నమః, ఓం సోమాయ నమః, ఓం కూప్యాయ నమః, ఓం పాతాళవాసినే నమః, ఓం తారాధినాథాయ నమః, ఓం వాగీషాయ నమః, ఓం సదాచారాయ నమః, ఓం గౌరాయ నమః, ఓం స్వాయుధాయ నమః, ఓం సంసారమోచకాయ నమః, ఓం వర్ణినే నమః, ఓం లింగరూపిణే నమః, ఓం సచ్చిదానందరూపాయ నమః, ఓం పాపరాశిహరాయ నమః, ఓం అతర్క్యాయ నమః, ఓం అప్రమేయాయ నమః, ఓం ప్రమాణాయ నమః, ఓం కలిగ్రాసాయ నమః, ఓం భక్తానాం భుక్తిముక్తిప్రదాయినే నమః, ఓం గజారయే నమః, ఓం విదేహాయ నమః, ఓం త్రిలింగరహితాయ నమః, ఓం అచింత్యశక్తయే నమః, ఓం అలంగ్యశాసనాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం రాజాధిరాజాయ నమః, ఓం చైతన్య విషయాయ నమః, ఓం శుద్ధాత్మనే నమః, ఓం బ్రహ్మజ్యోతిషే నమః, ఓం స్వస్తిదాయ నమః, ఓం మయోభవే నమః, ఓం దుర్జ్ఞేయ సామర్థ్యాయ నమః, ఓం యజ్వనే నమః, ఓం చక్రేశ్వరాయ నమః, ఓం రుచయే నమః, ఓం నక్షత్రమాలినే నమః, ఓం అనర్థనాశనాయ నమః, ఓం భస్మలేపకరాయ నమః, ఓం సదానందాయ నమః, ఓం విదుషే నమః, ఓం సుగుణాయ నమః, ఓం విరోధినే నమః, ఓం దుర్గమాయ నమః, ఓం శుభాంగాయ నమః, ఓం మృగవ్యాధాయ నమః, ఓం ప్రియాయ నమః, ఓం ధర్మధామ్నే నమః, ఓం ప్రయోగాయ నమః, ఓం విభాగినే నమః, ఓం నాద్యాయ నమః, ఓం అమృతపానాయ నమః, ఓం సోమపాయ నమః, ఓం తపస్వినే నమః, ఓం విచిత్రవేషాయ నమః, ఓం పుష్టి సంవర్ధనాయ నమః, ఓం చిరంతనాయ నమః, ఓం ధనుషే నమః, ఓం వృక్షాణాం పతయే నమః, ఓం నిర్మాయాయ నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం వ్యోమాతీతాయ నమః, ఓం సంవత్సరాయ నమః, ఓం లోప్యాయ నమః, ఓం స్థానదాయ నమః, ఓం స్తవిష్ణవే నమః, ఓం వ్యవసాయ ఫలాంతాయ నమః, ఓం మహాకర్తృప్రియాయ నమః, ఓం గుణత్రయ స్వరూపాయ నమః, ఓం సిద్ధిస్వరూపిణే నమః, ఓం స్వరూప రూప రూపాయ నమః, ఓం స్వేచ్ఛాయ నమః, ఓం పూరుషాయ నమః, ఓం కాలాత్పరాయ నమః, ఓం వేద్యాయ నమః, ఓం బ్రహ్మాండరూపిణే నమః, ఓం అనిత్య నిత్య రూపాయ నమః, ఓం తదంతర్వర్తినే నమః, ఓం తీర్థాయ నమః, ఓం కూల్యాయ నమః, ఓం పూర్ణాయ నమః, ఓం వటవే నమః, ఓం పంచతన్మాత్ర రూపాయ నమః, ఓం పంచకర్మేంద్రియాత్మనే నమః, ఓం విశృంఖలాయ నమః, ఓం దర్పాయ నమః, ఓం విషయాత్మనే నమః, ఓం అనవద్యాయ నమః, ఓం శాస్త్రాయ నమః, ఓం స్వతంత్రాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం ప్రౌఢాయ నమః, ఓం ప్రజ్ఞాయ నమః, ఓం యోగారూఢాయ నమః, ఓం మంత్రజ్ఞాయ నమః, ఓం ప్రగల్భాయ నమః, ఓం ప్రదీప విమలాయ నమః, ఓం విశ్వావాసాయ నమః, ఓం దక్షాయ నమః, ఓం వేదనిశ్వాసితాయ నమః, ఓం యజ్ఞాంగాయ నమః, ఓం సువీరాయ నమః, ఓం నాగచూడాయ నమః, ఓం వ్యాఘ్రాయ నమః, ఓం బాణహస్తాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం దక్షిణే నమః, ఓం క్షేత్రజ్ఞాయ నమః, ఓం రహస్యాయ నమః, ఓం స్వస్థానాయ నమః, ఓం వరీయసే నమః, ఓం గహనాయ నమః, ఓం విరామాయ నమః, ఓం సిద్ధాంతాయ నమః, ఓం మహీధరాయ నమః, ఓం గృహ్యాయ నమః, ఓం వటవృక్షాయ నమః, ఓం జ్ఞానదీపాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం సిద్ధాంతై నిశ్చితాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం ముక్తిబీజాయ నమః, ఓం కుశలాయ నమః, ఓం వివాసినే నమః, ఓం ప్రేరక్షాయ నమః, ఓం విశోకాయ నమః, ఓం హవిర్ధానాయ నమః, ఓం గంభీరాయ నమః, ఓం సహాయాయ నమః, ఓం భోజనాయ నమః, ఓం సుభోగినే నమః, ఓం మహాయజ్ఞాయ నమః, ఓం తీక్ష్ణాయ నమః, ఓం భూతచారిణే నమః, ఓం ప్రతిష్ఠితాయ నమః, ఓం మహోత్సాహాయ నమః, ఓం పరమార్థాయ నమః, ఓం శిశవే నమః, ఓం ప్రాంశవే నమః, ఓం కపాలినే నమః, ఓం సహజాయ గృహస్థాయ నమః, ఓం సంధ్యానాథాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం సద్భిస్సంభూజితాయ నమః, ఓం వితలాసురఘాతినే నమః, ఓం జనాధిపాయ నమః, ఓం యోగ్యాయ నమః, ఓం కామేశాయ నమః, ఓం కిరీటినే నమః, ఓం అమోఘ విక్రమాయ నమః, ఓం నగ్నాయ నమః, ఓం దళఘాతినే నమః, ఓం సంగ్రామాయ నమః, ఓం నరేశాయ నమః,
ओम श्रुति भस्मने नमः, ओम भूति प्रियाय नमः, ओम भूमने नमः, ओम सेनाय नमः, ओम चतुराय नमः, ओम मनुष्य बाह्य गतये नमः, ओम कृतज्ञाय नमः, ओम शिखंडिने नमः, ओम निर्लेपाय नमः, ओम जटार्द्राय नमः, ओम महाकालाय नमः, ओम मेरवे नमः, ओम विरूपरूपाय नमः, ओम शक्तिगम्याय नमः, ओम सर्वाय नमः, ओम सदसत्सत्याय नमः, ओम सुव्रताय नमः, ओम भक्तप्रियाय नमः, ओम श्वेतरक्षापराय नमः, ओम सुकुमार महापापहराय नमः, ओम रथिने नमः, ओम धर्मराजाय नमः, ओम धनाध्यक्षाय नमः, ओम सिद्धये नमः, ओम महाभूताय नमः, ओम कल्पाय नमः, ओम कल्पनारहिताय नमः, ओम ख्याताय नमः, ओम जितविश्वासाय नमः, ओम गोकर्णाय नमः, ओम शुचारवे नमः, ओम श्रोत्रियाय नमः, ओम वदान्याय नमः, ओम दुर्लभाय नमः, ओम कुटुंबिने नमः, ओम विरजाय नमः, ओम सुगंधाय नमः, ओम विश्वंभराय नमः, ओम भवातीताय नमः, ओम तिष्याय नमः, ओम सामगाय नमः, ओम अद्वैताय नमः, ओम द्वितीयाय नमः, ओम कल्पराजाय नमः, ओम भोगिने नमः, ओम चिन्मयाय नमः, ओम शुक्लज्योतिषे नमः, ओम क्षेत्रगाय नमः, ओम सर्वभोग समृद्धाय नमः, ओम सांपरायाय नमः, ओम स्वप्रकाशाय नमः, ओम स्वच्छंदाय नमः, ओम सुतंतवे नमः, ओम सर्वज्ञमूर्तये नमः, ओम गुह्येशाय नमः, ओम सुशांताय नमः, ओम शारदाय नमः, ओम सुशीलाय नमः, ओम कौशिकाय नमः, ओम धनाय नमः, ओम अभिरामाय नमः, ओम तत्वाय नमः, ओम व्यालकल्पाय नमः, ओम अरिष्टमथनाय नमः, ओम सुप्रतीकाय नमः, ओम आशवे नमः, ओम ब्रह्मगर्भाय नमः, ओम वरुणाय नमः, ओम अद्रये नमः, ओम कालाग्निरुद्राय नमः, ओम श्यामाय नमः, ओम सुजनाय नमः, ओम अहिर्बुद्ध्याय नमः, ओम जाराय नमः, ओम दुष्टानां पतये नमः, ओम समयनाथाय नमः, ओम समयाय नमः, ओम गुहाय नमः, ओम दुर्लंघ्याय नमः, ओम छंदस्साराय नमः, ओम दंष्ट्रिणे नमः, ओम ज्योतिर्लिंगाय नमः, ओम मित्राय नमः, ओम जगतां हितकारिणे नमः, ओम कारुण्यनिधये नमः, ओम श्लोकाय नमः, ओम जयशालिने नमः, ओम ज्ञानोदयाय नमः, ओम बीजाय नमः, ओम जगद्विभ्रमहेतवे नमः, ओम अवधूताय नमः, ओम शिष्टाय नमः, ओम छंदसांपतये नमः, ओम फेन्याय नमः, ओम गुह्याय नमः, ओम सर्वबंधविमोचिने नमः, ओम उदारकीर्तये नमः, ओम शाश्वतप्रसन्नवदनाय नमः, ओम वसवे नमः, ओम वेदकाराय नमः, ओम ब्राजिष्णुजिष्णवे नमः, ओम चक्रिणे नमः, ओम देवदेवाय नमः, ओम गदाहस्ताय नमः, ओम पुत्रिणे नमः, ओम पारिजातसुपुष्पाय नमः, ओम गणाधिपाय नमः, ओम सर्वशाखाधिपतये नमः, ओम प्रजनेशाय नमः, ओम सूक्ष्मप्रमाणभूताय नमः, ओम सुरपार्श्वगताय नमः, ओम अशरीरशरीराय नमः, ओम अपगल्भाय नमः, ओम सुकेशाय नमः, ओम सुपुष्पाय नमः, ओम श्रुतये नमः, ओम पुष्पमालिने नमः, ओम मुनिध्येयाय नमः, ओम मुनये नमः, ओम बीजसंस्थमरीचये नमः, ओम चामुंडाजनकाय नमः, ओम कृत्तिवाससे नमः, ओम युक्तकेशाय नमः, ओम योग्याय नमः, ओम धर्मपीठाय नमः, ओम महावीर्याय नमः, ओम दीप्ताय नमः, ओम बुद्धाय नमः, ओम अशनये नमः, ओम विशिष्टेष्ठाय नमः, ओम सेनान्ये नमः, ओम द्विपदे नमः, ओम कारणाय नमः, ओम भगवते नमः, ओम बाणधर्पहराय नमः, ओम अतीन्द्रियाय नमः, ओम रम्याय नमः, ओम जनानंदकराय नमः, ओम सदाशिवाय नमः, ओम सौम्याय नमः, ओम चिंत्याय नमः, ओम शशिमौलिने नमः, ओम जातुकर्ण्याय नमः, ओम सूर्याध्यक्षाय नमः, ओम ज्योतिषे नमः, ओम कुंडलीशस्य वरदाय नमः, ओम अभयाय नमः, ओम वसंताय नमः, ओम सुरभये नमः, ओम जयारिमथनाय नमः, ओम प्रेम्णे नमः, ओम पुरंजयाय नमः, ओम पृषदश्वाय नमः, ओम रोचिष्णवे नमः, ओम असुरजिते नमः, ओम श्वेतपीताय नमः, ओम चंचरीकाय नमः, ओम तमिश्रमतनाय नमः, ओम प्रमाथिने नमः, ओम निदाघाय नमः, ओम चित्रगर्भाय नमः, ओम शिवालयाय नमः, ओम स्तुत्याय नमः, ओम तीर्थदेवाय नमः,
ஓம் பத்தீநாம் பதயே நமஹ, ஓம் விசித்திர சக்தயே நமஹ, ஓம் நிஸ்துல ரூபாய நமஹ, ஓம் சவித்ரே நமஹ, ஓம் தபசே நமஹ, ஓம் அஹங்கார ஸ்வரூபாய நமஹ, ஓம் மேதாதிபதயே நமஹ, ஓம் அபாராய நமஹ, ஓம் தத்வவிதே நமஹ, ஓம் க்ஷயத்வீராய நமஹ, ஓம் பஞ்சாஸ்யாய நமஹ, ஓம் அக்ரகண்யாய நமஹ, ஓம் விஷ்ணு பிராணேஸ்வராய நமஹ, ஓம் அகோச்சராய நமஹ, ஓம் யாம்யாய நமஹ, ஓம் க்ஷேம்யாய நமஹ, ஓம் வடவாக்னயே நமஹ, ஓம் விக்ரமாய நமஹ, ஓம் ஸ்வதந்த்ராய நமஹ, ஓம் ஸ்வதந்த்ரகதயே நமஹ, ஓம் அநாவ்ருதாய நமஹ, ஓம் முக்தாய நமஹ, ஓம் மாத்ருகாபதயே நமஹ, ஓம் பீஜகோஷாய நமஹ, ஓம் திவ்யானந்தாய நமஹ, ஓம் முக்தயே நமஹ, ஓம் விஸ்வதேவாய நமஹ, ஓம் சாந்தராகாய நமஹ, ஓம் சுதேவாய நமஹ, ஓம் ஹேமகர்பாய நமஹ, ஓம் அநாத்யந்தாய நமஹ, ஓம் சண்டாய மனோநாதாய நமஹ, ஓம் ஞானஸ்கந்தாய நமஹ, ஓம் துஷ்டாய நமஹ, ஓம் கபிலாய மகர்ஷயே நமஹ, ஓம் த்ரிகாக்னிகாலாய நமஹ, ஓம் தேவசிம்ஹாய நமஹ, ஓம் மணிபூராய நமஹ, ஓம் சதுர்வேதாய நமஹ, ஓம் ஸ்வரூபாணாம் ஸ்வபாவாய நமஹ, ஓம் அந்தர்யாகாய நமஹ, ஓம் ஸ்லோகாய நமஹ, ஓம் வன்யாய நமஹ, ஓம் மகாதர்மாய நமஹ, ஓம் பிரசன்னாய நமஹ, ஓம் சர்வாத்ம ஜோதிஷே நமஹ.

0: Namashivaya. Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
1: ఎక్కువ తక్కువ మొదలైనవి కాకుండా అనేక వృక్షాలకి ఆశ్రయం ఇస్తూ ఎత్తు పల్లాలతో ఉంటూ గుహలు కూడా కలిగి ఉంటుంది పర్వతం. అందుకే పర్వతమే పరమేశ్వరుడు అన్నారు ఇక్కడ. ఆ పర్వతాలలో కురుస్తున్న జలపాతాలు చూస్తే మీరు ఒక్కసారి ఈ పర్వతంలో శివుడు ఎక్కడున్నాడో అని వెతుక్కోవడం కాదు, పర్వతమే శివుడు అని కనిపిస్తుంది. ఆ మహామహావృక్షాల నుంచి ఆ పడుతున్న జలపాతాలన్నీ కూడా ఆయన జటాజూటల నుంచి కురుస్తున్న గంగలాగే మనకు కనిపిస్తాయి. ఆ గహ్వరాలన్నీ కూడా ప్రణవనాదం వినిపించేటువంటి స్థానములుగా గోచరిస్తాయి. అలాంటి గుహలలో ఎందరికి ఆశ్రయిస్తున్నాడో, ఎన్ని జీవులకు ఆశ్రయిస్తున్నాడో, ఎంత దయామయుడు. ఆ కొండల్లో తిరిగే వాటికి కూడా ఎండల బాధ వానల బాధ లేకుండా తలదాచుకోవడానికి గుహలను కల్పించిన పరమేశ్వరుడు ఆయన. వాటికి ఇళ్ళు కట్టుకోగలవా, కానీ వాటికి కూడా ఆశ్రయం ఇచ్చాడు. ఎన్నెన్ని అందులో తలదాచుకుంటున్నాయి. అంతేకాదు, ఈ ప్రపంచపు సంసారపు మొసళ్ల బాధ తట్టుకోలేక అరణ్యాలకు వెళ్ళిన మహర్షులు కూడా ఆ గుహలలోనే తపస్సులు చేసుకున్నారు. అందుకు వారికి కూడా ఆవాసం కల్పించినటువంటి గుహల యందు ఉన్న పరమేశ్వరునికి నమస్కారం. హృదయ్యాయచ అంటే లోతైన జలాశయాల్లో ఉండేవాడికి నమస్కారం. నివేష్ప్యాయచ మంచు నీళ్ల యందు ఉండే పరమేశ్వరుడికి నమస్కారం అన్నాడు. ఆ మంచు నీరు ఉదయాన్నే మనకి మంచు బిందువులు కనిపిస్తాయి. ఆ మంచు బిందువుల యందు కూడా రుద్రుడు ఉన్నట్ట. ఇది మనకు తెలిసినప్పుడు ఆ ఉషకాలంలో ప్రతి పత్రముపై ఉండేటువంటి ఆ తుషార బిందువు కూడా ఒక హిమలింగంలా మనకు దర్శనమిస్తుంది. అవునా లేదా? ఇలా ప్రతి మంచు నీటి చినుకులో కూడా ఉన్న పరమేశ్వరుడికి నమస్కారము. అంత ఎందుకయ్యా? పాంసవ్యాయచ స్వరంలో చెప్పేటప్పుడు పాగుం సవ్యాయచ అంటారు, శబ్దం మాత్రం పాంసవ్యాయచ అంటే అర్థం పాంశువునందు ఉండువాడు. పాంశువు అంటే పరమాణువు అని అర్థం. అత్యల్ప పరిమాణం కలిగినటువంటి పరమాణువునందు కూడా ఉన్నటువంటి వాడు. అది మనకు గోచరించదు, కానీ దాని ఎందు ఆయన ఉన్నాడు. అదేవిధంగా రజస్యాయస దుమ్ము ధూళి కణముల ఎందు ఉన్నవాడు. ధూళి కణంలో ఉన్న రుద్రునికి నమస్కారం ఉన్నాడు. ఎంత గొప్ప విశేషం అండి! ధూళి కణంలో కూడా ఉంటాడండి. నీ కంటికి ధూళి కణం చిన్నది, కానీ ఆ ధూళి కణంలో కూడా ఎన్ని ప్రాణులు బ్రతుకుతున్నాయో మీకు తెలుసా? నీ సోఫాల్లో, నీ ఇంట్లో అక్కడ అంటుకుంటూ ఉంటూ ఉంటుంది అది. చివరికి ఆ డస్ట్ పడితే అందులో ఘోర రూపంగా వచ్చి కొట్టి ఎలర్జీలు రావట్లే, డస్ట్ ఎలర్జీ అందులోంచి వస్తుంది. మరి అందులో ఘోరమై ఉన్నాడే. అందుకు రజస్యాయచ అంటే వేద మహర్షి ధూళి కణంలో కూడా ఈశ్వర చైతన్యం ఉందని దర్శించాడు. అందులో కూడా ఘోరాఘోర రూపమైన రుద్ర చైతన్యం ఉంది. అది నువ్వు తెలుసుకుని శివా నమస్కరిస్తే ఆ ధూళి కణం వల్ల కూడా నీకు ప్రమాదం కలగకుండా కాపాడుకోగలడు ఆయన. అది రజస్యాయచ, ఇది విశేషం. అలాగే శుష్క్యాయచ హరిత్యాయచ అంటే ఎండిన కర్రల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం, పచ్చికర్రల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అయితే ఎండు గొప్పదా పచ్చి గొప్పదా ప్రశ్నించండి. కొంచెం ఆలోచిస్తే ఏది గొప్పదో మనం తేల్చగలమా? మంట వెలిగించాలంటే పచ్చికర్రలతో లాభం లేదు. ఆ పచ్చికర్రలు మళ్ళీ ఔషధులకు మనకు వస్తాయి. అది అక్కర్లేదు అంటే మళ్ళీ లాభం లేదు. అందుకు అక్కడ శుష్కము ఎంత అవసరమో ఇక్కడ హరితము అంతే అవసరం. ఇక్కడ హరితము ఎంత అవసరమో అక్కడ శుష్కము అంతే అవసరం. అందుకే ఎండించేవాడు ఆయనే, తడి చేసేవాడు ఆయనే. తడిలో పొడిలో ఉండేవాడు పరమేశ్వరుడే. తడి ఉండవలసిన వస్తువుకు తడి ఉండాలి, పొడి ఉండవలసిన వస్తువుకు పొడి ఉండాలి. రెండిటికి దేనికి ఉండవలసిన లక్షణం దానికి ఉండాలి. మీరు ఒక మామిడి పండు తీసుకున్నా అనుకోండి, అందులో రసమే లేక ఎండిపోయి ఉంటే పారేస్తాం, అవునా లేదా? అలాగే ఒక పొడి వస్తువుని తీసుకుంటే అది అలా రసం కారుతూ ఉంటే దాన్ని పారేస్తాం, అందుకే దేనికి ఏది ఉండాలో దానికి అది ఉండాలి, అవునా లేదా? అందుకే దానికి తడిదానికి తడి లక్షణం, పొడిదానికి పొడి లక్షణం కలిగించే పరమేశ్వరుడు ఈ తడి పొడి చోట్ల యందు కూడా మనకు శివము కలిగించుగాక. శుష్కాయచ హరిత్యాయచ, అలాగే లోప్యాయచ ఉలప్యాయచ అని చెప్తున్నాడు. లోప్యాయచ అంటే గడ్డి కూడా మొలవనటువంటి కఠిన స్థలాలలో ఉండే రుద్రుడు అన్నారు. రాళ్లసీమండి అంటాం, కానీ ఆ రాళ్ల నుంచే ఎన్నెన్ని తయారు చేసుకుంటున్నాం, ఎన్ని రకాల రాళ్లు ఉన్నాయండి. అందుకే మనకి అశ్మాచమే మృత్తికాచమే అనే చమకంలో చెప్పుకుంటున్నాం. నాకు రాళ్ళు ఇవయ్యా మట్టి ఇవయ్యా అని అడుగుతున్నాం. మట్టి కావాలా రాళ్ళు కావాలా? వాడు మట్టి అడుగుతున్నాడండి, ఏదో మనకి అక్కర్లేదన్నట్టు అని మట్టి మీద నిలబడే మనం అంటాం. మట్టి లేకపోతే ఎలా బతకగలం అని అశ్మాచమే. ఎన్ని రకాల రాళ్ళండి, మార్బుల గ్రనైట నాపరాయ ఏ రాయి? ప్రతి రాయిలోని పరమేశ్వరుడే. అందుకు గడ్డి కూడా మొలవనటువంటి ప్రదేశాలు కూడా ఏర్పాటు చేసిన వాడు. అంటే ఏ విధమైనటువంటి కెమెరా ఫోకస్ చేస్తుందో వేదం చూడండి. ఇక్కడ అన్ని ల్యాండ్స్కేప్స్ చూపిస్తుంది, అన్ని జలాశయాలు చూపిస్తుంది, ఆకాశంలో ఉన్న బహువిధ మార్గములు చూపిస్తుంది, జీవ వ్యవస్థను చూపిస్తుంది, ఆ జీవుల్లో వృక్ష వ్యవస్థలు, రకరకాల జంతుజాలాలు, అందులో మానవులు, మానవుల్లో అవస్థలు, వయోభేదాలు, ప్రతాప భేదాలు, దరిద్రులు, సంపన్నులు, ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని, మొత్తం 11 రోజులు కూర్చుని పెద్ద విశ్వరూప సందర్శన యోగం. ఎంతకంటే పెద్ద స్కోప్ ఎవడివ్వగలండి? అయితే ఇంత చూపిస్తూ కూడా కన్ఫ్యూజన్ కాకుండా ఇంత ఒక్కటే అని ఏకత్వం ఇచ్చి ఇదే శివం అని ఒక్క రత్నాన్ని చేతిలో పెడుతున్నది. అది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. లోప్యాయచ ఉలప్యాయచ, ఉలప్యాయచ అంటే తృణాదులతో సమృద్ధమైన స్థలములు, అంటే చక్కగా గడ్డి మరిచి బల్బజము మొదలైన తృణములతో. గడ్డిలో రకాలు చెప్తున్నాడు ఇక్కడ, అనేక రకములైన గడ్డిలతో నిండినటువంటి భూములయందు ఉన్నటువంటి వాడికి మొత్తానికి ఊర్వ్యాయచ ఉర్వియందు ఉన్నవాడు అంటే పృథివీయందు అంతర్యామి అయి ఉన్న పరమేశ్వరుడు. ఈ భూమి ఈశ్వర స్వరూపము, అష్టు శివుని అష్టమూర్తుల్లో ఒకటి ఈ భూమి. ఈ భూమిలో కూడా ఘోరాఘోర లక్షణం ఉందని మనకు అనుభవమే. అందుకు ఆ భూమి కూడా మనకు శివమై ఉన్నందు గనకనే మనం ఇలా కూర్చోగలిగి వినగలుగుతూ ఉన్నాం. అందుకు భూమి మనకు అనుకూలించాలి, శివమవ్వాలి. అందుకు పృథ్వీ యందు ఉన్న పరమేశ్వరుడికి నమస్కారము. ఈ పృథ్వీ యందే నదుల యందు ఉండే తరంగాల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అని చెప్పి, పర్ణముల యందు ఉండే స్వామికి నమస్కారము అంటే ఆకులలో ఉండే స్వామి. ప్రతి ఆకులో పరమేశ్వరుడు ఉన్నట్ట, అందుకే వాటిని ఔషధులుగా మనం వాడుకుంటూ ఉన్నాం. పచ్చి ఆకులలో ఉన్న పరమేశ్వరుడికి నమస్కారం అన్నాడు. పచ్చి ఆకుల్లోంచి మనం రసం తీసుకుంటాం, ఆ రసాలు ఔషధులకి. బిల్వం వల్ల కరివేపాకుతో అన్ని రోగాలు పోతాయట. మనం తినేటప్పుడు తీసి పక్కన పెట్టేయడం ఒక అలవాటు. సామెత ఉందేమో కానీ కరివేపాకు పక్కన తీసి పెట్టేవారంత మూర్ఖుడు పడకుండా ఉండేది. కరివేపాకు చాలా ఔషధ విలువలు ఉన్నటువంటిది. అయితే వైద్యం సబ్జెక్టు కాదు కనుక రేపటి నుంచేనా కరివేపాకును తినాలని కోరికతో చెప్తున్నాను. కరివేపాకు చాలా రోగాలకు మందది. ఆ కరివేపాకు, కొత్తిమీర, ఇటువైపు బిల్వదళం, ఇవన్నీ ప్రతి పత్రములో ఔషధుల శక్తులు ఉన్నాయి. ఆ ఔషధీనాం పతయే నమః అయిన రుద్రుడు ఉన్నాడు గనక ఆ ఆకులు తిని ఏమైతే ఆకుకూరలో ఏంటో కొనుక్కుంటున్నామా లేదా? ఆ ఆకులు తిని మనం ఆరోగ్యం తెచ్చుకుంటున్నాం కదా. మరి ఆకులలో ఉన్నటువంటి అన్న ప్రదాత అన్నానాం పతయే నమః ఉన్నాడు గనక పర్ణ్యాయచ నమః, ఆకుల యందు ఉన్న రుద్రుడికి నమస్కారం. సరే అండి, పచ్చి ఆకుల్లో అయితే రసం ఉంటుంది, అందులో ఎండుటాకులు ఏవి శివుడు కావండి అంటే పర్ణశజ్యాయ చ నమః, ఎండిన ఆకుల గుంపులో ఉన్న రుద్రునికి నమస్కారం అన్నారు. పచ్చి ఆకులలోనూ ఆయనే, ఎండుటాకుల్లోనూ ఆయనే. అందుకే ఎండిన ఆకులు కొన్ని ఔషధులకు వాడుకుంటాం. కరివేపాకు ఎండబెట్టి అది ఎండకపోతే వేయించేనా ఎండు చేసి దాన్ని వాడుకోవడం ఉన్నది. పర్ణశజ్జాయ చ, ఆ ఎండుటాకులు కూడా ఈశ్వరుని యొక్క సంకల్పమే. అయ్యా, ఎండుటాకులు అడవుల్లో రాలి పడిపోతూ ఉంటాయి, పండి ఎండిన ప్రతి ఆకు ఒక పచ్చని ఆకు పుట్టుకకి చోటిస్తుందండి, అది విశేషం. అలా పడినటువంటి ఆ ఎండుటాకుల పండుటాకులు ఏవైతే ఉంటాయో అవి మనకి ఎన్ని జాడలు చెప్తాయో. అడవిలో మనం వెళుతూ ఉంటే ఆ పండుటాకులు కానీ చప్పుడు చేసేయా, ఈ కింద నుంచి ఏదో కదిలి వెళ్ళిందని మనం జాగ్రత్త పడతాం. ఎన్ని చేస్తున్నాయో చూడండి, అందుకు ఎండిన ఆకుల గుంపులలో ఉన్న రుద్రుడికి నమస్కారం. ఆ ఎండుటాకుల గుంపులో పడుకున్నది మనకు కనబడకపోతే అడుగు వేస్తే ఒకటి ఇచ్చుకుంటుంది కూడా. అందుకు అది ఘోరంగా ఇవ్వకుండా శివుణ్ణి తలంచుకుంటే ఇక్కడ నేనున్నాను అని సైగ ఇస్తుంది, దాంతోనైనా కాపాడబడతాం. అందుకే పచ్చనాకులలోని ఎండుటాకులలోని ఉన్న రుద్రునికి నమస్కారం. ఏమి విస్తృతమైన దృష్టినిచ్చిందండి, ఏం మర్చిపోయాడో చెప్పండి రుద్రులు. ఇలా వివరించి పరమేశ్వరుని యొక్క ప్రతాప స్వరూపాన్ని వర్ణిస్తూ నమోపగురమానాయ చ విఘ్నతేచ నమ ఆఖ్యదతేచ ప్రఖ్యదతేచ నమో వక్కిరికేభ్యో దేవానాగం హృదయేభ్యః. అపగురమానాయ అంటే ఆయుధాలని ఎత్తి పట్టుకున్న రుద్రునికి నమస్కారము, వాటితో దెబ్బతీసే రుద్రునికి నమస్కారము. వాడి వాడి పాపాన్ని అనుసరించి కొందరిని ఆఖ్యదతే, కొందరిని ప్రఖ్యదతే, కొందరిని ఆమాత్రం కొడతట, కొందరిని బాగా బాగుతట. ఒకే సంఘటన కొందరిని బాగా కరచివేస్తుంది, కొందరిని కొంచెం కరచివేస్తుంది, కొందరిని ఏమీ కరచివేయదు. మరి సంఘటన ఒకటేనే అంటే వాడిలో వాడు గ్రహించిన ఈశ్వర చైతన్యం బట్టి, వాడుకొచ్చిన ఆ జ్ఞానం బట్టి వాడు దానికి అనుగుణంగా స్పందిస్తాడు. అది వాడి యొక్క పుణ్య విశేషానుగుణంగా పరమేశ్వరుడు ఆ బాధుడిలో కూడా వెరైటీస్ చూపిస్తాడండి. ఆఖ్యదతేచ ప్రఖ్యదతేచ అలాంటి పరమేశ్వరుడు ఇప్పుడు మనకు అర్థమైంది ఏమిటి, అన్ని విధములుగా ఈ లోకములో నమో కిరికేభ్యో కిరికేభ్య అంటే వెదజల్లువాడు, కిరంతి అంటే వెదజల్లుట, కిరికేభ్య అంటే వెదజల్లువాడు. ఏమిటి వెదజల్లుతున్నాడు, హింసిస్తున్నాడు అనుకుంటే బాణాలు వెదజల్లుతున్నాడు, రక్షిస్తున్నాడు అనుకుంటే సంపదలు వెదజల్లుతున్నాడు. అలా వెదజల్లుతున్న ఆ పరమేశ్వరుడు ఆయన ఆపు అని ఏ దేవత అనలేరట, ఎందుకంటే దేవానాం హృదయేభ్యః ఈ బహువచనాల్లో చెప్తున్నారు. అక్కడ ఎన్ని రూపాలతో పరమేశ్వరుడున్నా వారు దేవతల హృదయములు. ఈ రుద్రులు ఎవరయ్యా, దేవతల యొక్క హృదయములు. దేవతల హృదయంలో ఉండేటటువంటి సంకల్పాది శక్తులన్నీ రుద్రుడే, ప్రతి దేవతలో ఉండే హృదయ శక్తే రుద్రుడు. అది రుద్రుడు లేని దేవత లేడు. దేవానాం హృదయేభ్య అనేది చాలా గొప్ప మాట. దేవతల హృదయమైన ఆ పరమేశ్వరుడే విక్షీణకేభ్యో విచిన్వత్కేభ్య, క్షీణత్వము లేనటువంటి వాడు, ఏ క్షీణ విగత క్షీణత్వం ఏ క్షీణత్వము లేనటువంటి వాడు, అనేకములైన సంపదలను సంగ్రహించి అందించేవాడు, ఆనిర్హతేభ్య సమస్త పాప సంహారకుడైనటువంటి వాడు. అంతేకాదు పాపిష్ఠులు అటు ఇటు పోకుండా పారిపోకుండా వారి చుట్టూ ఆక్రమించి సంహరించేవాడు గనక ఆమీవత్కేభ్య అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే మనలో పాపపు బుద్ధులు తప్పించుకుని లోపలికి దూరిపోకుండాను, బయటకు ఎప్పుడో పారిపోయి ఈయన మళ్ళీ లేనప్పుడు వద్దాంలే అనుకోకుండా వాటిని అన్ని వైపులా ఆక్రమించి కొట్టగలిగేవాడు, అలాంటి వాడిని గుండెలోకి పెట్టుకున్నామా ఒక్క దుర్భావం లోపలికి రాదు, లోపలున్న వాటిని మళ్ళీ ఎక్కడికో పోకుండా నాశనం చేసి అంతరింపజేయగలడు కూడా, అది విశేషం. అటువంటి పరమేశ్వరుణ్ణి 9 అనువాకాలు నమస్కరించి 10వ అనువాకంలోకి ప్రవేశిస్తున్నాం. ద్రాపే అని ఇక్కడ మొదలు పెడుతున్నారు. ఇక్కడ ద్రాపి అనే దానికి 2-3 అర్థాలున్నాయి. ఒకటి కవచము ధరించువాడు అని అర్థాన్ని చెప్పారు. అలాగే ద్రాపే అంటే కుత్సిత గతిని కలిగించువాడు అని అర్థం. ఎవరికి, పాపాత్ములకి కుత్సిత గతిని కలిగించువాడు గనక ద్రాపే అని చెప్పారు. వాడు తర్వాత అంధసస్పతే దరిద్రన్, ఈ 2 సంబోధనలు చూడండి ఇక్కడ. అంధసస్పతే అంధసములు అంటే అన్నములు అని అర్థం. అంధసస్పతే అంటే అన్నములకు పతి అయిన వాడా అంటే, అన్నములు అంటే ఐశ్వర్యములు అని అర్థం. ముందే చెప్పుకున్నాం మనం ఐశ్వర్యములకు పతి అయిన వాడా అని అర్థం అంధసస్పతే అని. వెంటనే ఏమంటున్నాడు చూడండి, దరిద్రన్ ఓ దరిద్రుడా అని సంబోధించారు. ఏమిటండి ఐశ్వర్యములకు పతి అయిన వాడా అని అక్కడ సంబోధించి వెంటనే ఓ దరిద్రుడా అని సంబోధించడం ఏంటండి, ఐశ్వర్యాలు ఉన్నవాడు ఎప్పుడు దరిద్రుడు అవుతాడా, ఏమిటి పరస్పర విరుద్ధం. అంటే సంపన్నుని యందు ఏ చైతన్యం ఉందో దరిద్రుని యందు అదే చైతన్యంగా ఉన్నవాడు అని అర్థం మనం చెప్పుకుంటాం. అంతేకాదు ఎన్ని సంపదలున్నా ఈశ్వరుడు దరిద్రుడే. దరిద్రుడు అంటే లేనివాడు అని అర్థం. ఈ లేనివాడు అనేది 2 విధాలు. ఎలాగూ అంటే అవసరమైనవి లేనివాడు దరిద్రుడు, అసలు వేటి అవసరం లేనివాడు ఆ దరిద్రుడు పరమేశ్వరుడు. ఇది విశేషం. మనకు అవసరాలు ఎన్నో ఉన్నాయి, అందుకు అవి తీర్చుకునే వనరులు లేకపోతే మనం దరిద్రుడు. ఆయనకి వేటి అవసరం లేదు. ఈ మాట చూడండి, అంధసస్పతే దరిద్రం, అదే గొప్ప విశేషం. అన్ని సంపదలుండి కూడా ఏ సంపద తనకు అక్కర్లేకుండా ఉండగలడా ఎవడైనా? ఒక్క పరమేశ్వరుడే అలా ఉండగలండి. ఇన్ని సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి, సంపదలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి, ఆయన మించిన సంపద లేదు. కనుక ఈశ్వర, మహేశ్వర, పరమేశ్వర, సర్వేశ్వర, జగదీశ్వర, ఈశ్వర శబ్దాలన్నీ ఆయనకే వాడు. ఈశ్వర అంటేనే ఐశ్వర్యమయ్యుడు. మరి అన్ని ఈశ్వర శబ్దాలు ఉండి కూడా ఏమీ లేనివాడండి ఆయన. అంటే ఈ ఐశ్వర్యములన్నీ నా కోసం కాదయ్యా, జగత్తు కోసం అన్నాడు ఆయన. అందుకే సృష్టించిన ధనమగ్నిర్ధనం, వాయుర్ధనం, సూర్యోధనం, వసువు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సృష్టి కోసం నేను సృష్టించిన ఐశ్వర్యములు, కానీ ఐశ్వర్యాలు ఏవి నా కోసం కాదు. ఇంత బంగారం సృష్టించాడు, అందుకు బంగారం అంతా ఆయన దగ్గర ఉందంటే మొహం చూస్తేనే తెలుస్తుందండి, శరీరం చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ఒంటి నిండా బంగారం దిగేసుకున్నాడు వాడు, అందుకు వాడికి బంగారం బాగా ఉందని తెలిసిందండి అంటాడు. ఈ పరమేశ్వరుడు మాత్రం ఇన్ని ఐశ్వర్యాలున్నా ఒంటి మీద ఒక్క ఐశ్వర్యం ఉండదండి. దరిద్ర వేషం ఈయన దగ్గర కనిపిస్తుంది. దరిద్రం ఏమైనా ఒక్కటైనా ఆయన దగ్గర ఐశ్వర్య వేషం ఉందండి. అసలు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన్ని చూస్తే ఏమీ అడగాలని బుద్ధి కూడా పుట్టదు మనకి, అవునా లేదా? అసలు ఏం అడుగుతాం? ఎవడైనా బాగా సంపద ఉన్నవాడు మన ఇంటి తలుపు తడితే మనకు చాలా ఆశ. ఎందుకంటే వాడు కట్టుకున్న, వేసుకున్న కంకణం, చేతుకున్న ఉంగరాలు, మెడలో వేసుకున్న ఆభరణాలు, చాలా పెద్దవాడు వచ్చాడండి. వాడు సూట్ వేసుకుని వస్తే మరీ ఆనందం, కారులో దిగితే ఇంకా ఆనందం. ఎందుకంటే వాడి వల్ల ఏదైనా వస్తుంది. కానీ ఈయన గారిని చూస్తే వాడికైనా ఈయన వల్ల ఏదైనా వస్తుంది అనిపిస్తుందా? ఆయనకేదో ప్రేమ పుట్టి ఇస్తా అని తీసుకో అంటే మాత్రం పుచ్చుకోగలమా మనం? అశనంగర లంప నీకలాపో వసనం చర్మచ వాహనం మహుక్ష మమ దాస్యతి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవదేహి. నీ ఆహారం నాకు ఇస్తే నేను వద్దంటానయ్యా, అది విషం. నీ అలంకారం నాకు ఇస్తానంటే పారిపోతాను అక్కడికి. ఇదిగో వెహికల్ ఎక్కువ అంటే అది కొమ్ము విసిరితే పరిగెడతాను నేను. క్లాత్స్ కావాలా అంటే నీకు అలవాటైన కృత్రిం వసాన ఆ చర్మం కట్టుకు తిరుగుతావు, అవి నాకొద్దు. అసలు ఒక క్లాత్ ఉంది, చర్మపు క్లాత్. ఇంకేమిటయ్యా? అందుకు నిన్ను చూస్తే ఇది కావాలి అని అడిగించే బుద్ధి కూడా చెప్పేశాం. అందుకే ఏమిస్తావో తెలుసా? ఏమీ ఇవ్వద్దయ్యా, ఇవ్వాలన్నా నీ దగ్గరే ఉన్నాయి, తవ పాద అంబుజ భక్తి మేవదేహి అంటారు శంకరుడు వారు. అందుకే దరిద్రుట్ట అయిన పాపం అంటే దరిద్రుని వలె కనబడువాడా అని అర్థం. ఏ ఐశ్వర్యముల అవసరమూ లేనివాడా అని దరిద్ర శబ్దానికి అర్థం. అలాంటి దరిద్రుల వద్దకు వెళ్ళే మనం నమస్కారాలు చెయ్యాలండి. అందుకే అరుణాచల గిరి గుహల వద్దకు వెళ్ళి రమణ మహర్షి పాదాల మీద పడ్డాం. దరిద్ర వేషం, ఒక చిన్న గోచిపాత రాయుడైన అది వేసి కూర్చున్నాడు. దరిద్ర నీల లోహిత, ఆయన ఇంటికి వెళ్ళామా, ఇంకెక్కడికి వెళ్ళాం మనం చెప్పండి? ఆయన దగ్గరికే వెళ్ళాం. రామకృష్ణ పరమహంస, ఏం కిరీటం ఉందండి, ఏ ఆభరణాలు ఉన్నాయండి ఆయన దగ్గర? పిచ్చి వేషం, గడ్డం కూడా తీసుకున్నారు కూడా పాపం. అలాంటి ఆయన మనకి శరణ్యుడు. ఇక ఆ తర్వాత ఒక దర్భాసనం మీద కూర్చుని ఒకే ఒక్క ఎర్రని వస్త్రం ఒంటికి కప్పుకుని కూర్చున్న కంచి పరమాచార్యుల వారి పాదాల మీద పడ్డాం, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి మీద. ఎందుకు దరిద్రం? వారు ఏది అసలు ఐశ్వర్యమో అది తామై ఉన్నారు గనక బాహ్యమైన ఐశ్వర్యములు చూపించుకుని ఈశ్వరత్వం ప్రకటించవలసిన అవసరం ఆయనకి లేదు, అది విశేషం. అందుకే స్వతసిద్ధంగా ఎవడు ఈశ్వరుడు, ఆయన దరిద్రవత్, దరిద్రుడు వలె గోచరిస్తున్నాడు. అందుకే దరిద్రన్ అని అంటున్నారు ఇక్కడ. అన్ని ఐశ్వర్యములు లోకానికే ఇచ్చి తనకేమి ఉంచుకోనివాడు పరమేశ్వరుడే. నాకు అక్కర్లేదని నువ్వు వదిలేసినవన్నీ తన మీద వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడు ఆయన. ఎందుకంటే నువ్వు అక్కర్లేదని పారిస్తే వాటి గతి ఏమవుతాయి? అన్నిటికీ నేనే గతి. అందుకే పాములేసుకున్నాడు, చితాభస్మం పూసుకున్నాడు, నువ్వు అక్కర్లేదని వదిలేసాయి, అవన్నీ నేను తీసుకుంటాను అనేవాడు ఆయన ఒక్కడే. అది ఆయన యొక్క కారుణ్యం. అందుకే సిస్టర్ నివేదిత అంది, ఈ నెవర్ రెఫ్యూజెస్ ఎనీవన్నని, ఎవరిని కాదనట. అంత దయామయుడు పరమేశ్వరుడు. అందుకు దరిద్రం, ఆ దరిద్రంలోనే ఆయన దయ కనిపిస్తుంది. అందుకే నీలలోహిత అన్నారు ఇక్కడ. ఆ నీలలోహితుడు అనే మాట చాలా గొప్పది. నీల లోహిత, నీలకాంతితోనూ ఎరుపు రంగుతోనూ ఉన్నటువంటి వాడా, అంటే అల్ట్రా వైలెట్ అని మనం అంటాం, వైలెట్ కలర్. ఇది కూడా కాంతి కిరణ విశేషం, ఇది సౌరశక్తికి సంబంధించిన ఒక రహస్యం ఇందులో ఉంది, అది పక్కన పెడదాం. నీల లోహిత, నీల అనేది జల లక్షణం, లోహిత అంటే ఎరుపు, అది అగ్ని లక్షణం. ఇదే అగ్ని సోమాత్మకం. ఇదే యజ్ఞతత్వం. ఆ నీలం అమ్మ, ఆ లోహితం శివుడు. నీలలోహిత అంటే అర్ధనారీశ్వర అని అర్థం. అర్ధనారీశ్వర స్వరూపుడైన ఓ పరమేశ్వర, అందుకే అర్ధపం లక్షణం వందే పురుషం కృష్ణ పింగళం అని కూడా వర్ణించారు. కృష్ణ అంటే నీలము, పింగళం అంటే ఎరుపు. ఈ నీలలోహితమే హరిహరాత్మకమూర్తిగా శైవంలో ఆరాధింపబడుతున్న తత్వం కూడా. విష్ణువు జలతత్వమైతే శివుడు అగ్నితత్వం, అది కూడా అగ్ని సోమాత్మకమే. ఈ సోమతత్వం యొక్క పురుష రూపమే విష్ణు రూపం, ఆ సోమతత్వం యొక్క స్త్రీ రూపమే అమ్మవారు. అందుకే యా ఉమా సా స్వయం విష్ణు అని అన్నారు. అందుకే హరిహరమూర్తిలో విష్ణువు వామభాగంలోను శివుడు దక్షిణ భాగంలోను ఉండడంలో ఆంతర్యమిది. అందుకే నీలలోహిత అంటే హరిహరాత్మక అని అర్థము. అదేవిధంగా పార్వతీ పరమేశ్వరాత్మకమైన అర్ధనారీశ్వర స్వరూపం కూడా చెప్పబడి, ఓ పరమేశ్వర ఏషాం పురుషాణం ఏషాం పశువునాం మాభేహే, మా యొక్క పశువులను మా యొక్క పురుషులను బాధించకు, ఎటువంటి రోగములను కలిగించకు. ఏషాం కించనామమత్, ఏమాత్రపు రోగాదులు కలుగరాదు అని ప్రార్థిస్తున్నారు. అంటే నేను చేసుకున్న పాపాలు బట్టి నాకు మా వాళ్ళకి ఏవో వేదనలు రావచ్చు, కానీ దయామయుడివేను నువ్వు నీలలోహిత అనగానే దయామయా అని చెప్పడం. అటువంటి దయామయుడివేను నువ్వు, నీకు వీరిని శిక్షించాలి వీరికి హింసించాలి ఏవేలేవయ్యా, నువ్వు విరాగివి, అందుకే దరిద్రాన్ని. అయినా మా కర్మానుగుణంగా నువ్వు చేస్తున్నావు, మా పాపాలకు అనుగుణంగానే మా పశువులు మా యొక్క సంతతి ఇవన్నీ కూడా బాధపడేటటువంటి పాపాలు ఏవో మేము చేసుకున్నాం గనక ఘోర రూపంలో శిక్షిస్తున్నాం. కానీ ఇంతవరకు 9 అనువాకాలు నేను నమస్కారం చేసుకున్నాం కదా, అందుకు ప్రసన్నుడివై మమ్ములను మా పశువులను కాపాడు. మా పశువులే లేవండి, బాధ లేదు, మేము అది అడగం. అడగకపోతే నీకు ఉదయం మార్నింగ్ పాల ప్యాకెట్లు రావు, పంటలు రావు. అందుకే ఎలాగోలాగా పశువులతో మనకు అవసరం ఉంది. ఇప్పటికైనా భారతీయులు గో సంపదను పెంచుకోవడానికి ప్రయత్నించండి. భారతదేశం మళ్ళీ పూర్వవైభవానికి పెడుతుంది. వీలైనంత చెయ్యగలిగినంత చెయ్యాలి. ఆఖరికి చెట్ట చివరికి ఆవుల బొమ్మలు చేసుకుని దేవుడు పెట్టిలో పెట్టి పూజ చేసుకునే దుస్థితి రాకూడదు మనకి. ఇదే క్రమంగా వెళితే తులసి యొక్క బొమ్మలు చెక్కుని కూడా దేవుడి గుళ్ళో పెట్టుకుని దురవస్థలు వస్తాయి మనకి, ఇంట్లో పూజించిన అవస్థలకు వస్తాయి. అలాంటి రోజులు రాకూడదు. ఇళ్ళ దగ్గర కట్టుకోలేకపోయినా 10 కలిసి గోశాలలు నిర్మాణం చేసేనా, ఎలాగోలాగా కనీసం గోశాలలకి ధనాన్ని దానం చేసేనా, గోవుల వద్దకు వెళ్ళి పళ్ళనిచ్చేనా గోవుల్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. మన వంతు ఏం చేస్తున్నాం హైందవ ధర్మరక్షణకు ప్రయత్నించండి. కూర్చుని విని భజనలు చేసి పారాయణలు చేసినంత మాత్రాన హైందవ ధర్మరక్షణ కాదు. హైందవ ధర్మరక్షణకు మూలమైన గోవుల్ని కాపాడుకోవాలి, వేద ధర్మ ఆచరణని కాపాడుకోవాలి, దాన్ని నిలబెట్టే వారిని కాపాడుకోవాలి. అదేవిధంగా దీనిపైన ఎవరు ఏ విధమైన కుత్సిత వ్యాఖ్యానం చేసినా 10 కలిసి ఉద్యమించవలసింది. అంతేగాని అదేదో సంఘం చూసుకుంటుందండి, లేదా పరిషత్తు చూసుకుంటుంది, మేము మాత్రం మా ఇంట్లో షట్టర్ సౌకర్యంతో భోజనాలు చేసుకుంటూ ఉంటాం అంటున్నంతకాలం లాభం లేదండి. ప్రతివాడు ఉద్యమించాలి. అందుకు ఆ పరమేశ్వరుణ్ణి మా పురుషులను మా పశువులను కాపాడు అని అడగడం అంటే నా ఇంటిని నాతో సంబంధం ఉన్నవారిని అని కాదు, మన ధర్మంతో బ్రతికే మన అందరినీ కాపాడమని అడుగుదాం పరమేశ్వరుణ్ణి. మన గోవుల్ని కాపాడమని అడుగుదాం. మనకు తెలియకుండా మన పాలన వచ్చిందనుకుంటూ స్వతంత్రం వచ్చిన తర్వాతే గోసంతతి చాలా ఎక్కువగా నాశనం అవుతోంది. మన రామాయణ భారతాది మహాగ్రంథాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు ఇటీవల మీకు బయటకు వచ్చిన విషయం మీరు గమనించి ఉండవచ్చు. ఇటీవల పాఠ్య పుస్తకాల్లో రామాయణ భారతాలు కట్టుకథలని, అవేవో కల్పించబడ్డ కథలని రాశారు. ఎందుకు పనికట్టుకుని ఆ పని చేయాలి చెప్పండి? అంటే ఏది చేసినా హిందూ పడుంటాడు, వీడు కలిసి ఉండడు అని చెప్పడానికి. అక్కడేమో పాశ్చాత్య దేశాల వాళ్ళు బర్న్ ఆల్ ద లైబ్రరీస్ లెట్ దేర్ బి రామాయణ అంటాడు వాడు. రామాయణం ఉంటే చాలంటాడు, భారతం ఉంటే చాలంటాడు. మనం ఆ రెండూ ఇక్కడ ఉండకూడదు అంటాం. అలాంటి వాడికి మనం ఓట్లు వేస్తాం, గెలిపిస్తాం, వాళ్ళ మీద చర్చలు జరిపిస్తూ ఉంటారు. ఈ అరిష్టాన్ని నెత్తి మీద పెట్టుకుని భరిస్తాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాంటి దుష్టుల నుంచి కాపాడమని ఆ పరమేశ్వరుని మనం వేడుకోవాలి. ఈ విధంగా మా పురుషుల్ని మా పశువుల్ని కాపాడమని వేడుకొని స్వామి తర్వాత గొప్ప మంత్రం చెప్తున్నారు. యాతే రుద్ర శివ తను శివ విశ్వాహ భేషజీ శివ రుద్రస్య భేషజి తయా నో మృడ జీవసే. ఇది చాలా గొప్ప మాటలున్నాయి ఇందులో. శివ అనేటటువంటి మాట 2 చోట్ల వస్తున్నది. ఈ 2 చోట్ల రాగానే లలితాశాస్త్రం గుర్తొస్తే మహాసంతోషం. శివ శివశక్తైక్య రూపిణి శ్రీ లలితాంబిక శివ స్వాధీన వల్లభ. అమ్మవారి యొక్క రహస్యనామం శివ. ఇక్కడ విశేషం ఏమిటంటే రుద్ర, ఓ పరమేశ్వర, నీ యొక్క శివాతను, శివాతను అంటే శివంకరమైన శరీరం ఏదైతే ఉందో అది భేషజి, అది మాకు మందు అన్నారు. ఇక్కడ తనువుని స్త్రీలింగంలో చెప్తూ నీ యొక్క శివంకరమైన తనువు అని ఇక్కడ చెప్తున్నారు. స్త్రీలింగ శబ్దమే ఎందుకు వాడాలి అంటే అమ్మవారిని చెప్పడం. ఇక్కడ ఇక్కడ రెండు శివాలు కనిపిస్తాయి మనకి, శివ విశ్వాహ భేషజి, శివ రుద్రస్య భేషజి, శివ రుద్రస్య భేషజి. ఎందుకు రెండు చూపిస్తున్నాడు ఇక్కడ? విశ్వాహ అంటే ప్రతిరోజు, అహములు అంటే రోజులు, విశ్వ అంటే సమస్తము, సమస్త దినములలోనూ ఇది మందుట, ఈ స్వరూపం. మనకు మందులు అన్ని రోజులు వాడం, అవునా లేదా? కోర్స్ ఉంటుంది ప్రతిదానికి, ఆ కోర్స్ అయిపోయి వాడేమో ఉన్న ప్రాణాలు పోతాయి. అందుకు ఎప్పుడూ పుచ్చుకునే మందులు ఉండవండి. అలాగే చిన్నప్పుడు ఒక మందు వాడతాం, పెద్ద అయ్యే ఒక మందు వాడతాం. పెద్ద వయస్సులో పుచ్చుకున్న మందు చిన్న వయసు వాళ్ళు పుచ్చుకోకూడదు. అన్ని రోజులు ఒకే మందు వాడితే ప్రమాదాలు ఉన్నాయి, కానీ అన్ని రోజులు వాడవలసిన మందు ఏమిటి అంటే శివుడనే మందు. అందుకే విశ్వాహ భేషజి, ప్రతిదినపు మందు, దినం దినం పుచ్చుకోవలసిన మందు అండి అది. అందుకే దినకర్ర కుల భూషణుని దీనుడవై భజన చేసి దినము గడుపు మన్నిన నీవు వినవదేల గుణవిహీన మనస ఎటులొత్తునే నా మనవిని చేకొనవే అంటారు త్యాగరాజ స్వామివారు. దినము దినము దినము గడపాలి అంటే నిరంతరం ఆ మందు పుచ్చుకోవాల్సిందే. ఏ మందు? ఆ శివుని యొక్క తనువు. దానిని ధ్యానించడం, దాన్ని ధ్యానించడం, దాన్ని చింతన చేయడం, ఇది మందు అని చెప్పాడు. శివ రూపచింతన మందు, శివనామస్మరణ మందు, శివ కథాస్మరణ మందు. అందుకే శివ భేషజీ విశ్వాహ, సర్వదినములు యందు పుచ్చుకోవలసినటువంటి ఆ దివ్యమైన శివంకరమైన తనువు శివ రుద్రస్య భేషజి, రుద్రుని యొక్క ఔషధ స్వరూపము అంటున్నాడు ఇక్కడ. ఆ శివాతనువు ఏమిటి? ఔషధ స్వరూపము. ఎవరిది? రుద్రస్య, రుద్రుని యొక్క. మళ్ళీ ఎందుకండి అలా చెప్తున్నాడు? ప్రతిదినం పుచ్చుకోవలసిన ఔషధ స్వరూపము రుద్రునిది అని తెలుసుకో. ఎందుకు ఆ మాట అన్నారు? రుద్ర అంటే రుజం ద్రావయతి ఇతి రుద్ర అని ముందే చెప్పుకున్నాం, రోగాలు పోగొట్టేవాడు అని ముందే చెప్పుకున్నాం. అందుకు రోగాలు పోగొట్టేటటువంటి రుద్రుని యొక్క శరీరము అని చెప్పడం. ఇది ఎల్లవేళలా దీని లక్షణమే శివ అంటే శుభంకరమైనటువంటిది అని. అంటే అమ్మవారు శివుని యొక్క ఔషధ స్వరూపము అని కూడా అర్థం మనం గ్రహించవచ్చు. శ్రీచక్ర అధిష్టాత్రేన జగదంబిక, శివుని యొక్క కరుణ, శివుని యొక్క దయ, ఆ దయే మనకు ఔషధ కదండి. అందుకే అమ్మవారు ఎవరు? శివుని యొక్క ఔషధీ స్వరూపము. అందుకే సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అంటున్నాం కదా. అందుకే సర్వవ్యాధులని సర్వమృత్యువులని పోగొట్టగలిగేటువంటి ఆ జగదంబిక, ఆ రుద్రుని యొక్క భేషజీ శివాతను అని చెప్పడం. అంటే శివుడు వ్యక్తమైతే అమ్మ, వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంచ మహేశ్వరం అని శాస్త్రం. అందుకే రుద్రుడు అమ్మగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అమ్మ లేనిది ఆయన గోచరమే కాదు. అందుకు ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఇందులో చూపిస్తున్నారు. శివశక్తుల ఏకత్వం ఈ మంత్రంలో చూపిస్తున్నారు. అందుకే శ్రీ విద్యా రహస్యం రుద్రంలో దాగి ఉంది. ఆ రహస్యం ఈ మంత్రం మనకి విప్పి చూపిస్తుంది. దీని యొక్క ప్రధాన లక్షణం నమ సోమాయచ రుద్రాయచలో గోచరిస్తున్నది, అదే తామ్రాయచ అరుణాయచ అని వ్యక్తమవుతున్నది. ఇదంతా గమనించి మనం వెళితే మొత్తం శ్రీ విద్య పరమార్థం అంతా ఇందులో మనకు కనిపిస్తున్నది. దానితోనే మృడ జీవసే, మా బ్రతుకులకు సుఖము లభించి మేము జీవించగలము సుమా. అందుకు జీవసే స్వాస్థ్యంగా స్వస్థతతో మేము జీవించడానికి సుఖింపజేయవయా దివ్య స్వరూపంతో, నీ ఆనందకరమైన శివంకరమైన తనువుతో ప్రతినిత్యము మేము సుఖంగా బ్రతకాలి. ఇది దీనిలో ఉన్నటువంటి అర్థం. ఇంత చక్కగా చెప్తూ శివారుద్రస్య భేషజీతను అంటే శివుని యొక్క ఔషధ స్వరూపమైన అమ్మవారి శరీరం అనే కాకుండా రుద్రునికి కూడా అమ్మవారే మందుట, ఇది ఒక విశేషం అనుకోవచ్చు, సంతోషమే. అందుకే ఆయన ఆ విషయాన్ని అంత తేలిగ్గా మింగేశాట. ఆ విషయం చేతిలో పట్టుకుని అడిగట్ట, మింగమంటావా అని ఆవిడ ఒక్కసారి చూసి మింగనింది అందుట. ఆ కళ్ళలోంచి ఆ తల్లి అమృత శక్తి ప్రసరించి ఆ విషయం అమృతమైపోయిందిట, ఆయన మింగేశాట. అది విశేషం. అందుకే ఆవిడే మందు, ఆ మందు దగ్గరుంది కనుక విషయం మింగాడని చమత్కారంగా చెప్పుకుంటాం మనం. సంతోషం, ఆయన కూడా ఆనందిస్తాడు, నవ్వుతాడు. కానీ రెండూ ఒక్కటే. ఆ ఐక్య స్వరూపాన్ని ఇక్కడ మనం భావన చేస్తూ ఉన్నాం. మొత్తానికి ఇమాం రుద్రాయ తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతి. ఇది చాలా గొప్ప విషయం ఇందులో చెప్తున్నారు. అయ్యా, ఆ రుద్రునకు ఆయన ఎవడు? తపసే అంటే తపసే, తపసే అంటే జ్ఞానస్వరూపుడు అని అర్థం. ఎస్య జ్ఞానమయం తపః అని శృతి మనకు చెప్తున్నది. జ్ఞానమయ స్వరూపుడైన పరమేశ్వరుడు ఆయనే కపర్దినే జటాజూటధారి అయిన వాడు. క్షయద్వీరాయ అంటే వీరులను క్షయింపజేయవాడు, అంటే శత్రువులను పాపములను నశింపజేయవాడు. శివుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలంటే పాప సంహరణం కోసము, తవసే జ్ఞానస్వరూపుడు గనక జ్ఞానం కోసము, రుద్రాయ దుఃఖమును పోగొట్టడం కోసం. ఇన్నిటిగా ధ్యానించవలసిన ఆ రూపం కపర్దినే, జటాజూటం ధరించినటువంటి దివ్య రూపం, దాన్ని ఎలా పట్టుకోవాలో చెప్పిందండి వేదం. చూడండి, ఇది భక్తి సాధనలు చెప్తున్నారు. ఈ దశమన వాకంలో సాధన ఏ విధంగా ఉండాలో చెప్తున్నారు. ప్రభరామహే మతి, ఆ పరమేశ్వరుని కోసమే రుద్రాయ మతిం ప్రభరామహే. చాలా గొప్ప విషయం అనేది గుర్తుపెట్టుకోండి. ఆ రుద్రుని కోసం మేము మా బుద్ధిని భరించి ఉన్నాము.

0: சிவாய. யூஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ் 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நம சிவாய.
1: சோமநாதுடு, ఈ సోమనాథుడు ఎక్కడ ఉన్నాడు? ఏమిటసలు ఈ సోమనాథుడు? పరమేశ్వరుడు తన భక్తులను ఉద్ధరించాలి అనేటటువంటి కోరికతో ద్వాదశ జ్యోతిర్లింగాల్లోనూ వెలిశాడు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటిది ప్రభాస తీర్థంలో సోమనాథుడుగా ఉన్నాడు. ఈ ప్రభాస తీర్థము అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. దక్ష ప్రజాపతి తన కుమార్తెలైనటువంటి అశ్విని, భరణి మొదలైనటువంటి 27 మంది కన్యలు, వీళ్లే నక్షత్రాలు. ఈ 27 మంది కన్యల్ని కూడా చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. చంద్రుడు తన భార్యలందరిలోకి కూడా రోహిణి యందు ఎక్కువ అనురాగం కలిగి ఎక్కువ కాలం ఆవిడ దగ్గరే గడుపుతూ ఉన్నాడు. ఆవిడ చాలా అందంగానే ఉంటుంది, మిగిలిన వాళ్ళు అందంగా లేరు అని కాదు, అయినప్పటికీ తన భార్యలందరిలోకి కూడా రోహిణి అంటేనే మక్కువ ఎక్కువ. ఈ విషయం మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బాధాకరంగా మారిపోయింది. వాళ్లంతా ఒక రోజున తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్లి, తండ్రి, మా భర్త అయినటువంటి చంద్రుడు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు అని మొరపెట్టుకున్నారు. దక్ష ప్రజాపతి చంద్రుణ్ణి పిలిపించి సగౌరవంగా ఆహ్వానించి ఆయనతో, చంద్ర, నా కుమార్తెలు మొత్తం 27 మందిని నీకు ఇచ్చి వివాహం చేశానయ్యా, నువ్వు అందరినీ సమానంగా చూడాలి, అంతేకాని ఒకళ్ళ మీద ఎక్కువ అనురాగం, ఇంకోళ్ళ మీద తక్కువ అనురాగం ఇట్లా చూపించకూడదు, ధర్మాన్ని గ్రహించు, నీ భార్యల్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో అన్నాడు. సరే అన్నాడు చంద్రుడు. ప్రజాపతి యొక్క మాట కాదని లేక సరే అన్నాడు అంతే తప్పించి తన బుద్ధి మాత్రం మారలేదు. రోహిణితోనే ఎక్కువ కాలం గడుపుతూ ఉన్నాడు. మిగిలినటువంటి భార్యలు మళ్లీ బాధపడుతూనే ఉన్నారు. వాళ్లందరూ కూడా మళ్లీ ఒక రోజున దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్లి, తండ్రి, మా భర్త అయినటువంటి చంద్రుడు రోహిణితోనే ఎక్కువసేపు గడుపుతూ ఉన్నాడు, అంతే తప్పించి మా దగ్గరికి రావటం లేదు అని మళ్లీ ఫిర్యాదు చేశారు. దాంతో ఈసారి కోపగించినటువంటి దక్ష ప్రజాపతి చంద్రుడు తన అల్లుడు అని కూడా చూడకుండా, ఒరే చంద్ర, ఈ రకంగా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి నువ్వు క్షయవ్యాధితో పీడించబడు, క్షయవ్యాధిగ్రస్తుడి కావలసింది అని చెప్పి శాపం పెట్టాడు. ఇంకేముంది, శాపం ఇచ్చినటువంటి వాడు దక్ష ప్రజాపతి సామాన్యుడు కాదు. చంద్రుడికి వెంటనే క్షయవ్యాధి వచ్చేసింది. రోజు రోజుకి కృశించిపోతూ ఉన్నాడు. ఇంకా భరించలేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి, బ్రహ్మదేవ, ఏ రకంగా అయినా సరే నన్ను రక్షించవలసింది అని మొరబెట్టుకున్నాడు. విషయమంతా విన్నటువంటి ఆ బ్రహ్మదేవుడు చంద్రుడితో, నాయనా, సౌరాష్ట్ర దేశంలో ప్రభాస తీర్థం ఉంది, అక్కడికి పోయి మృత్యుంజయ మహామంత్రాన్ని జపించు అని మంత్రోపదేశం చేశాడు. ప్రభాస తీర్థను ఆ తీర్థానికి వెళ్లాడు ఈ చంద్రుడు. అక్కడ చాలా కాలం మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేశాడు. చివరకు పరమేశ్వరుడు అనుగ్రహించి అతడికి ప్రత్యక్షమై, నీకు ఏ వరం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. దానికి చంద్రుడు తన మామగారు ఇచ్చినటువంటి ఆ శాపం సంగతి చెప్పి క్షయవాధి నుంచి తనను ఏ రకంగా అయినా సరే రక్షించమని కోరాడు. ఆ మాటలు విన్నటువంటి శంకరుడు, చంద్ర, దక్ష ప్రజాపతి సామాన్యుడు కాదు, నవబ్రహ్మలలో ఒకడు, కాబట్టి అతని మాట ఏ రకంగానూ కూడా వ్యర్థం కాదు కారాదు. అలా అని నీ ప్రార్థనని తోసిపుచ్చడం కూడా నాకు న్యాయం కాదు. అందుచేత నువ్వు కొంతకాలం వ్యాధిగ్రస్తుడిగా ఉండు, మరికొంతకాలం సుఖంగా ఉండు. అంటే కృష్ణపక్షంలో క్రమంగా నీ కళలన్నీ కూడా క్షీణించిపోతాయి. కృష్ణపక్షము అంటే పౌర్ణమి వెళ్లినటువంటి మరునాడు నుంచి అన్నమాట. అమావాస్య వచ్చేటప్పటికి నీ కళలన్నీ కూడా పూర్తిగా క్షీణించిపోతాయి. మళ్లీ శుక్లపక్షంలో అంటే అమావాస్య వెళ్లిపోయిన మర్నాడు శుద్ధ పాడ్యమి, ఆ రోజు నుంచి నువ్వు దినదినాభివృద్ది పొందుతూ ఉంటావు. ఈ రకంగా పౌర్ణమి రోజున 16 కళలతోనూ కూడా విరాజిల్లుతావు. ఇలా అమావాస్య రోజున కళావిహీనుడిగాను, పౌర్ణమి రోజున సంపూర్ణంగాను విరాజిల్లుతూ ఉంటావు అని చెప్పి అతడికి వరమిచ్చాడు. అప్పటి నుంచి చంద్రుడికి వృద్ధి క్షయము ఈ రెండూ కూడా ఏర్పడ్డాయి. ఆ తర్వాత చంద్రుడు యొక్క ప్రార్థన మీద పరమేశ్వరుడు ఆ ప్రభాస తీర్థంలో జ్యోతిర్లింగంగా వెలిచాడు. అక్కడ సోముడి చేత అంటే చంద్రుడి చేత పూజించబడ్డాడు కాబట్టి అతన్ని ఆ జ్యోతిర్లింగాన్ని సోమనాథుడు అని పిలుస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రభాస క్షేత్రం సముద్ర తీరంలో ఉంది. అయితే సముద్ర తీరానికి కొంచెం దూరంలో 1831వ సంవత్సరంలో అంటే విక్రమశకం 1831 శ్రీ మహారాణి అనేటటువంటి ఆ అహల్యాబాయి, మహారాణి అహల్యాబాయి అన్నమాట ఆవిడ, ఆవిడ నిర్మించినటువంటి ఇంకో సోమనాథ మందిరం కూడా ఉంది. ఈ మందిరంలో జ్యోతిర్లింగము గర్భగుడిలో అడుగున గుహాంతరాలంలో ఉంటుంది. 22 మెట్లు కిందికి దిగితే అక్కడ ఆ జ్యోతిర్లింగం, అక్కడ ఆ లింగం కనిపిస్తుంది మనకి. ఆ లింగం దగ్గర ఎప్పుడూ కూడా అఖండ దీపారాధన వెలుగుతూనే ఉంటుంది. ఈ సోమనాథంలో ఉన్నటువంటి సోమనాథుడు నడే ఇక్కడ ఈ ప్రభాస క్షేత్రంలో ఉన్నటువంటి ఈ జ్యోతిర్లింగం, ఇది చాలా గొప్పదైనటువంటి, దీని యొక్క మహాత్మ్యం అనేది ఇది అపారమైనటువంటి మహాత్మ్యం కలిగినటువంటిది. చంద్రుడికి క్షయవ్యాధిని పూర్తిగా పోగొట్టింది ఈ జ్యోతిర్లింగం. ఈ దివ్యమైనటువంటి లింగాన్ని అర్చించినటువంటి వాళ్ళకి కుష్ఠు వ్యాధి, క్షయవ్యాధి ఇవన్నీ కూడా నిర్మూలమైపోతాయి. ఈ క్షేత్రంలో ఆ చంద్రుడి గుర్తుగా ఒక కుండం కూడా ఉంది. విష్ణువు బ్రహ్మ ఈ కుండని నిర్మించారు అని, ఆ కుండల్లో స్నానం చేసినటువంటి వాళ్ళు వాళ్ల యొక్క సమస్త పాతకాలు కూడా ఇక్కడ పోగొట్టుకోగలుగుతారు అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. నియమనిష్టలతో 6 నెలలు కనుక ఈ కుండంలో స్నానం చేసినట్లయితే అటువంటి వాళ్ళకి క్షయ మొదలైనటువంటి వ్యాధులన్నీ పోవటమే కాకుండా అన్ని రకాలైనటువంటి వ్యాధులు తగ్గిపోతాయి, అన్ని రకాలైనటువంటి పాపాలు కూడా హరించిపోతాయి. ఈ ప్రభాస క్షేత్రానికి ఒక్కసారి వెళ్లి అక్కడ ప్రదక్షిణం గనక చేసినట్లయితే భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితం దక్కుతుంది. ఈ సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించినంత మాత్రం చేతనే సకల తీర్థాలు దర్శించినటువంటి ఫలం కలుగుతుంది అని చెప్పబడుతూ ఉన్నది.

ృత్యంతమగ్రనస్తత్పరం నిరం విశ్వే దేవా దేవత అన్వసృజ్యంత జగజీ సందే

ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి

ప్రజాగతస్త్రేణాయమాత్రమాణాయాజయత్రయమస్తాయాజయంతరిక్షమయంతచ్చా

సహస్రచ్చవైతద్వాతత్సహస్రస్యాగిమూ సహస్రగ్రస్తోత్రీయా సహస్రం దక్షిణా సహస్రం విధస్వర్గ్వర్గ

ేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదే

ప్రసరేణాంధ్రేణ్యమేవాధ్యమాధ్రోమే కమలక్ష్మి పుష్టిరామస్ రోషాత్రేణ పోరాయుష్యత్మా.

0: భవతి సర్వ్యాయ
1: ేవాసుమాభూవర్షత్యమానవంతేషాజిఘోరమతిగంతాజిధత్తాజిగంధేస్వాహాగతాయంతాజిమనోధత్త

ేక్షయామగమసత్యవత్ేంద్రాయత్రేణ ఛందసాబ్రహ్మణా జర్తకం సత్యే భాగం సత్యమృతే మహే లోకసుత్రమానమిహ ధరిస్వా హేహమిధ ధరిస్వా.

ప్రజాపతిరక్తీరచ్చంబాజనీమత్వ్రం తేజవక్ోపో విధానస్పదే కయ్యం పశు

0: దక్షయజ్ఞవినాశినం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తిముక్తిఫలప్రదం నిఖిలాఘసంఘనిబర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః భక్తవత్సలమర్చతాం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్ పరమప్రమేయమనూపమం భూమివారిన భోహుతాశన సోమపాలిత స్వాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలన తత్పరం సంహరంతమథ ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూథ సమావృతం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠముమాపతిం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిరుపద్రవం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి దేవదేవం జగన్నాథం దేవేశమృషభధ్వజం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి అనంతమవ్యయం శాంతం అక్షమాలాధరం హరం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ఆనందం పరమం నిత్యం కైవల్యపదకారణం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి స్వర్గాపవర్గదాతారం సృష్టిస్థిత్యంతకారిణం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి వసిష్ఠ ఉవాచ మార్కండేయకృతం స్తోత్రం యః పఠేత్ శివసన్నిధౌ తస్య మృత్యుభయం నాస్తి సత్యం సత్యం వదామ్యహం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ
1: ఓం నమః శివాయ Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.

ఓంకారాయ నమః, ఓం త్రిధావస్థాయ నమః, ఓం ఏకాదశ స్వరూపాయ నమః, ఓం వహ్నిమూర్తయే నమః, ఓం నరసింహ మహాదర్ప

ఓం కర్పూరదేహాయ నమః, ఓం సర్పహారాయ నమః, ఓం సంసారపారాయ నమః, ఓం కమణీయాయ నమః, ఓం వహ్నిదర్ప విఘాతాయ నమః, ఓం వాయుదర్ప విఘాతినే

ఓం శరణాగతపాలాయ నమః. ఓం మహాబలపరాయ నమః. ఓం సర్వపాపహరాయ నమః. ఓం మహానాదాయ నమః. ఓం కృష్ణస్య జయదాత్రే.

0: ఓం విద్యేషాయ నమః, ఓం జయాయ నమః, ఓం వ్యాజసంవర్ధనాయ నమః, ఓం మధ్యస్థాయ నమః, ఓం అంగుష్ఠశిరసాలంకానాథదర్పహరాయ నమః, ఓం వైయాగ్రపురవాసాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం పరావరేషాయ నమః, ఓం జగత్స్థావరమూర్తయే నమః, ఓం అనుపమేషాయ నమః, ఓం శార్ఘినే నమః, ఓం విష్ణుమూర్తయే నమః, ఓం నారాయణాయ నమః, ఓం రామాయ నమః, ఓం సుదీప్తాయ నమః, ఓం బ్రహ్మాండమాలాయ నమః, ఓం గోధరాయ నమః, ఓం వరుధినే నమః, ఓం సోమాయ నమః, ఓం కూప్యాయ నమః, ఓం పాతాళవాసినే నమః, ఓం తారాధినాథాయ నమః, ఓం వాగీశాయ నమః, ఓం సదాచారాయ నమః, ఓం గౌరాయ నమః, ఓం స్వాయుధాయ నమః, ఓం సంసారమోచకాయ నమః, ఓం వర్ణినే నమః, ఓం లింగరూపిణే నమః, ఓం సచ్చిదానందరూపాయ నమః, ఓం పాపరాశిహరాయ నమః, ఓం అతర్క్యాయ నమః, ఓం అప్రమేయాయ నమః, ఓం ప్రమాణాయ నమః, ఓం కలిగ్రాసాయ నమః, ఓం భక్తానాం భుక్తిముక్తిప్రదాయినే నమః, ఓం గజారయే నమః, ఓం విదేహాయ నమః, ఓం త్రిలింగరహితాయ నమః, ఓం అచింత్యశక్తయే నమః, ఓం అలంగ్యశాసనాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం రాజాధిరాజాయ నమః, ఓం చైతన్య విషయాయ నమః, ఓం శుద్ధాత్మనే నమః, ఓం బ్రహ్మజ్యోతిషే నమః, ఓం స్వస్తిదాయ నమః, ఓం మయోభవే నమః, ఓం దుర్జ్ఞేయ సామర్థ్యాయ నమః, ఓం యజ్వనే నమః, ఓం చక్రేశ్వరాయ నమః, ఓం రుచయే నమః, ఓం నక్షత్రమాలినే నమః, ఓం అనర్థనాశనాయ నమః, ఓం భస్మలేపకరాయ నమః, ఓం సదానందాయ నమః, ఓం విదుషే నమః, ఓం సుగుణాయ నమః, ఓం విరోధినే నమః, ఓం దుర్గమాయ నమః, ఓం శుభాంగాయ నమః, ఓం మృగవ్యాధాయ నమః, ఓం ప్రియాయ నమః, ఓం ధర్మధామ్నే నమః, ఓం ప్రయోగాయ నమః, ఓం విభాగినే నమః, ఓం నాద్యాయ నమః, ఓం అమృతపానాయ నమః, ఓం సోమపాయ నమః, ఓం తపస్వినే నమః, ఓం విచిత్రవేషాయ నమః, ఓం పుష్టి సంవర్ధనాయ నమః, ఓం చిరంతనాయ నమః, ఓం ధనుషే నమః, ఓం వృక్షాణాం పతయే నమః, ఓం నిర్మాయాయ నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం వ్యోమాతీతాయ నమః, ఓం సంవత్సరాయ నమః, ఓం లోప్యాయ నమః, ఓం స్థానదాయ నమః, ఓం స్తవిష్ణవే నమః, ఓం వ్యవసాయ ఫలాంతాయ నమః, ఓం మహాకర్తృప్రియాయ నమః, ఓం గుణత్రయ స్వరూపాయ నమః, ఓం సిద్ధిస్వరూపిణే నమః, ఓం స్వరూపరూపరూపాయ నమః, ఓం స్వేచ్ఛాయ నమః, ఓం పూరుషాయ నమః, ఓం కాలాత్పరాయ నమః, ఓం వేద్యాయ నమః, ఓం బ్రహ్మాండరూపిణే నమః, ఓం అనిత్యనిత్యరూపాయ నమః, ఓం తదంతర్వర్తినే నమః, ఓం తీర్థాయ నమః, ఓం కూల్యాయ నమః, ఓం పూర్ణాయ నమః, ఓం వటవే నమః, ఓం పంచతన్మాత్రరూపాయ నమః, ఓం పంచకర్మేంద్రియాత్మనే నమః, ఓం విశృంఖలాయ నమః, ఓం దర్పాయ నమః, ఓం విషయాత్మనే నమః, ఓం అనవద్యాయ నమః, ఓం శాస్త్రాయ నమః, ఓం స్వతంత్రాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం ప్రౌఢాయ నమః, ఓం ప్రజ్ఞాయ నమః, ఓం యోగారూఢాయ నమః, ఓం మంత్రజ్ఞాయ నమః, ఓం ప్రగల్భాయ నమః, ఓం ప్రదీప విమలాయ నమః, ఓం విశ్వావాసాయ నమః, ఓం దక్షాయ నమః, ఓం వేదనిశ్వాసితాయ నమః, ఓం యజ్ఞాంగాయ నమః, ఓం సువీరాయ నమః, ఓం నాగచూడాయ నమః, ఓం వ్యాఘ్రాయ నమః, ఓం బాణహస్తాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం దక్షిణే నమః, ఓం క్షేత్రజ్ఞాయ నమః, ఓం రహస్యాయ నమః, ఓం స్వస్థానాయ నమః, ఓం వరీయసే నమః, ఓం గహనాయ నమః, ఓం విరామాయ నమః, ఓం సిద్ధాంతాయ నమః, ఓం మహీధరాయ నమః, ఓం గృహ్యాయ నమః, ఓం వటవృక్షాయ నమః, ఓం జ్ఞానదీపాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం సిద్ధాంతై నిశ్చితాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం ముక్తిబీజాయ నమః, ఓం కుశలాయ నమః, ఓం వివాసినే నమః, ఓం ప్రేరక్షాయ నమః, ఓం విశోకాయ నమః, ఓం హవిర్ధానాయ నమః, ఓం గంభీరాయ నమః, ఓం సహాయాయ నమః, ఓం భోజనాయ నమః, ఓం సుభోగినే నమః, ఓం మహాయజ్ఞాయ నమః, ఓం తీక్ష్ణాయ నమః, ఓం భూతచారిణే నమః, ఓం ప్రతిష్ఠితాయ నమః ఓం మహోత్సాహాయ నమః ఓం పరమార్థాయ నమః ఓం శిశవే నమః ఓం ప్రాంశవే నమః ఓం కపాలినే నమః ఓం సహజాయ గృహస్థాయ నమః ఓం సంధ్యానాథాయ నమః ఓం విష్ణవే నమః ఓం సద్భిస్సంభూజితాయ నమః ఓం వితలాసురఘాతినే నమః ఓం జనాధిపాయ నమః ఓం యోగ్యాయ నమః ఓం కామేశాయ నమః ఓం కిరీటినే నమః ఓం అమోఘ విక్రమాయ నమః ఓం నగ్నాయ నమః ఓం దళఘాతినే నమః ఓం సంగ్రామాయ నమః ఓం నరేశాయ నమః ఓం శుచిభస్మనే నమః ఓం భూతిప్రియాయ నమః ఓం భూమ్నే నమః ఓం సేనాయ నమః ఓం చతురాయ నమః ఓం మనుష్యబాహ్యగతయే నమః ఓం కృతజ్ఞాయ నమః ఓం శిఖండినే నమః ఓం నిర్లేపాయ నమః ఓం జటార్ద్రాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మేరవే నమః ఓం విరూపరూపాయ నమః ఓం శక్తిగమ్యాయ నమః ఓం సర్వాయ నమః ఓం సదసత్సత్యాయ నమః ఓం సువ్రతాయ నమః ఓం భక్తప్రియాయ నమః ఓం శ్వేతరక్షాపరాయ నమః ఓం సుకుమార మహాపాపహరాయ నమః ఓం రథినే నమః ఓం ధర్మరాజాయ నమః ఓం ధనాధ్యక్షాయ నమః ఓం సిద్ధయే నమః ఓం మహాభూతాయ నమః ఓం కల్పాయ నమః ఓం కల్పనారహితాయ నమః ఓం ఖ్యాతాయ నమః ఓం జితవిశ్వాసాయ నమః ఓం గోకర్ణాయ నమః ఓం సుచారవే నమః ఓం శ్రోత్రియాయ నమః ఓం వదాన్యాయ నమః ఓం దుర్లభాయ నమః ఓం కుటుంబినే నమః ఓం విరజాయ నమః ఓం సుగంధాయ నమః ఓం విశ్వంభరాయ నమః ఓం భవాతీతాయ నమః ఓం తిష్యాయ నమః ఓం సామగాయ నమః ఓం అద్వైతాయ నమః ఓం ద్వితీయాయ నమః ఓం కల్పరాజాయ నమః ఓం భోగినే నమః ఓం చిన్మయాయ నమః ఓం శుక్లజ్యోతిషే నమః ఓం క్షేత్రగాయ నమః ఓం సర్వభోగ సమృద్ధాయ నమః ఓం సాంపరాయాయ నమః ఓం స్వప్రకాశాయ నమః ఓం స్వచ్ఛందాయ నమః ఓం సుతంతవే నమః ఓం సర్వజ్ఞమూర్తయే నమః ఓం గుహ్యేశాయ నమః ఓం సుశాంతాయ నమః ఓం శారదాయ నమః ఓం సుశీలాయ నమః ఓం కౌశికాయ నమః ఓం ధనాయ నమః ఓం అభిరామాయ నమః ఓం తత్వాయ నమః ఓం వ్యాలకల్పాయ నమః ఓం అరిష్టమథనాయ నమః ఓం సుప్రతీకాయ నమః ఓం ఆశవే నమః ఓం బ్రహ్మగర్భాయ నమః ఓం వరుణాయ నమః ఓం అద్రయే నమః ఓం కాలాగ్నిరుద్రాయ నమః ఓం శ్యామాయ నమః ఓం సుజనాయ నమః ఓం అహిర్బుధ్న్యాయ నమః ఓం జారాయ నమః ఓం దుష్టానాం పతయే నమః ఓం సమయనాథాయ నమః ఓం సమయాయ నమః ఓం గుహాయ నమః ఓం దుర్లంఘ్యాయ నమః ఓం ఛందస్సారాయ నమః ఓం దంష్ట్రిణే నమః ఓం జ్యోతిర్లింగాయ నమః ఓం మిత్రాయ నమః ఓం జగతాం హితకారిణే నమః ఓం కారుణ్యనిధయే నమః ఓం శ్లోకాయ నమః ఓం జయశాలినే నమః ఓం జ్ఞానోదయాయ నమః ఓం బీజాయ నమః ఓం జగద్విభ్రమహేతవే నమః ఓం అవధూతాయ నమః ఓం శిష్టాయ నమః ఓం ఛందసాంపతయే నమః ఓం ఫేన్యాయ నమః ఓం గుహ్యాయ నమః ఓం సర్వబంధవిమోచినే నమః ఓం ఉదారకీర్తయే నమః ఓం శాశ్వత్ప్రసన్నవదనాయ నమః ఓం వసవే నమః ఓం వేదకారాయ నమః ఓం వ్రాజిష్ణుజిష్ణవే నమః ఓం చక్రిణే నమః ఓం దేవదేవాయ నమః ఓం గదాహస్తాయ నమః ఓం పుత్రిణే నమః ఓం పారిజాతసుపుష్పాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం సర్వశాఖాధిపతయే నమః ఓం ప్రజనేశాయ నమః ఓం సూక్ష్మప్రమాణభూతాయ నమః ఓం సురపార్శ్వగతాయ నమః ఓం అశరీర శరీరాయ నమః ఓం అపగల్భాయ నమః ఓం సుకేశాయ నమః ఓం సుపుష్పాయ నమః ఓం శ్రుతయే నమః ఓం పుష్పమాలినే నమః ఓం మునిధ్యేయాయ నమః ఓం మునయే నమః ఓం బీజసంస్థమరీచయే నమః ఓం చాముండాజనకాయ నమః ఓం కృత్తివాససే నమః ఓం యుక్తకేశాయ నమః ఓం యోగ్యాయ నమః ఓం ధర్మపీఠాయ నమః ఓం మహావీర్యాయ నమః ఓం దీప్తాయ నమః ఓం బుద్ధాయ నమః ఓం అశనయే నమః ఓం విశిష్టేష్టాయ నమః ఓం సేనాన్యే నమః ఓం ద్విపదే నమః ఓం కారణాయ నమః ఓం భగవతే నమః ఓం బాణధర్పహరాయ నమః ఓం అతీంద్రియాయ నమః ఓం రమ్యాయ నమః ఓం జనానందకరాయ నమః ఓం సదాశివాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం చింత్యాయ నమః ఓం శశిమౌళినే నమః ఓం జాతుకర్ణ్యాయ నమః ఓం సూర్యాధ్యక్షాయ నమః ఓం జ్యోతిషే నమః, ఓం కుండలీశస్య వరదాయ నమః, ఓం అభయాయ నమః, ఓం వసంతాయ నమః, ఓం సురభయే నమః, ఓం జయారిమథనాయ నమః, ఓం ప్రేమ్ణే నమః, ఓం పురంజయాయ నమః, ఓం పృషదశ్వాయ నమః, ఓం రోచిష్ణవే నమః, ఓం అసురజితే నమః, ఓం శ్వేతపీతాయ నమః, ఓం చంచరీకాయ నమః, ఓం తమిశ్రమతనాయ నమః, ఓం ప్రమాథినే నమః, ఓం నిదాఘాయ నమః, ఓం చిత్రగర్భాయ నమః, ఓం శివాలయాయ నమః, ఓం స్తుత్యాయ నమః, ఓం తీర్థదేవాయ నమః, ఓం పత్తీనాం పతయే నమః, ఓం విచిత్రశక్తయే నమః, ఓం నిస్తులరూపాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం తపసే నమః, ఓం అహంకార స్వరూపాయ నమః, ఓం మేధాధిపతయే నమః, ఓం అపారాయ నమః, ఓం తత్వవిదే నమః, ఓం క్షయద్వీరాయ నమః, ఓం పంచాస్యాయ నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం విష్ణుప్రాణేశ్వరాయ నమః, ఓం అగోచరాయ నమః, ఓం యామ్యాయ నమః, ఓం క్షేమ్యాయ నమః, ఓం వడవాగ్నయే నమః, ఓం విక్రమాయ నమః, ఓం స్వతంత్రాయ నమః, ఓం స్వతంత్రగతయే నమః, ఓం అనావృతాయ నమః, ఓం ముక్తాయ నమః, ఓం మాతృకాపతయే నమః, ఓం బీజకోశాయ నమః, ఓం దివ్యానందాయ నమః, ఓం ముక్తయే నమః, ఓం విశ్వదేవాయ నమః, ఓం శాంతరాగాయ నమః, ఓం సుదేవాయ నమః, ఓం హేమగర్భాయ నమః, ఓం అనాద్యంతాయ నమః, ఓం చండాయ మనోనాథాయ నమః, ఓం జ్ఞానస్కందాయ నమః, ఓం తుష్టాయ నమః, ఓం కపిలాయ మహర్షయే నమః, ఓం త్రికాగ్నికాలాయ నమః, ఓం దేవసింహాయ నమః, ఓం మణిపూరాయ నమః, ఓం చతుర్వేదాయ నమః, ఓం స్వరూపాణాం స్వభావాయ నమః, ఓం అంతర్యాగాయ నమః, ఓం శ్లోకాయ నమః, ఓం వన్యాయ నమః, ఓం మహాధర్మాయ నమః, ఓం ప్రసన్నాయ నమః, ఓం సర్వాత్మజ్యోతిషే నమః, ఓం స్వయంభువే నమః, ఓం అద్వాతీతాయ నమః, ఓం యక్షరాక్షసమన్మహే నమః. ఓం శాంతి శాంతి శాంతిః. ఇతి శ్రీ పద్మే పురాణే పంచపంచాశత్ సాహస్రికాయాం సంహితాయాం ఉత్తరభాగే విల్వకేశ్వర మాహాత్మ్యే శ్రీకృష్ణ మార్కండేయ సంవాదే వేదసారాఖ్యం శివసహస్రనామ స్తోత్రం సంపూర్ణం.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.

0: You will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
1: ఎక్కువ తక్కువ మొదలైనవి కాకుండా అనేక వృక్షాలకి ఆశ్రయం ఇస్తూ ఎత్తు పల్లాలతో ఉంటూ గుహలు కూడా కలిగి ఉంటుంది పర్వతం. అందుకే పర్వతమే పరమేశ్వరుడు అన్నారు ఇక్కడ. ఆ పర్వతాలలో కురుస్తున్న జలపాతాలు చూస్తే మీరు ఒక్కసారి ఈ పర్వతంలో శివుడు ఎక్కడున్నాడో అని వెతుక్కోవడం కాదు, పర్వతమే శివుడు అని కనిపిస్తుంది. ఆ మహామహావృక్షాల నుంచి ఆ పడుతున్న జలపాతాలన్నీ కూడా ఆయన జటాజూటల నుంచి కురుస్తున్న గంగలాగే మనకు కనిపిస్తాయి. ఆ గహ్వరాలన్నీ కూడా ప్రణవనాదం వినిపించేటువంటి స్థానములుగా గోచరిస్తాయి. అలాంటి గుహలలో ఎందరికి ఆశ్రయిస్తున్నాడో, ఎన్ని జీవులకు ఆశ్రయిస్తున్నాడో, ఎంత దయామయుడు. ఆ కొండల్లో తిరిగే వాటికి కూడా ఎండల బాధ వానల బాధ లేకుండా తలదాచుకోవడానికి గుహలను కల్పించిన పరమేశ్వరుడు ఆయన. వాటికి ఇళ్ళు కట్టుకోగలవా, కానీ వాటికి కూడా ఆశ్రయం ఇచ్చాడు. ఎన్నెన్ని అందులో తలదాచుకుంటున్నాయి. అంతేకాదు, ఈ ప్రపంచపు సంసారపు మొసళ్ల బాధ తట్టుకోలేక అరణ్యాలకు వెళ్ళిన మహర్షులు కూడా ఆ గుహలలోనే తపస్సులు చేసుకున్నారు. అందుకు వారికి కూడా ఆవాసం కల్పించినటువంటి గుహల యందు ఉన్న పరమేశ్వరునికి నమస్కారం. హృదయ్యాయచ అంటే లోతైన జలాశయాల్లో ఉండేవాడికి నమస్కారము. నివేష్ప్యాయచ మంచు నీళ్ల యందు ఉండే పరమేశ్వరుడికి నమస్కారం అన్నాడు. ఆ మంచు నీరు ఉదయాన్నే మనకి మంచు బిందువులు కనిపిస్తాయి. ఆ మంచు బిందువుల యందు కూడా రుద్రుడు ఉన్నట్ట. ఇది మనకు తెలిసినప్పుడు ఆ ఉషకాలంలో ప్రతి పత్రముపై ఉండేటువంటి ఆ తుషార బిందువు కూడా ఒక హిమలింగంలా మనకు దర్శనమిస్తుంది. అవునా లేదా? ఇలా ప్రతి మంచు నీటి చినుకులో కూడా ఉన్న పరమేశ్వరుడికి నమస్కారము. అంతెందుకయ్యా? పాంసవ్యాయచ స్వరంలో చెప్పేటప్పుడు పాగుం సవ్యాయచ అంటారు, శబ్దం మాత్రం పాంసవ్యాయచ అంటే అర్థం పాంశువునందు ఉండువాడు. పాంశువు అంటే పరమాణువు అనర్థం. అత్యల్ప పరిమాణం కలిగినటువంటి పరమాణువునందు కూడా ఉన్నటువంటి వాడు. అది మనకు గోచరించదు, కానీ దాని ఎందు ఆయన ఉన్నాడు. అదేవిధంగా రజస్యాయస దుమ్ము ధూళి కణముల యందు ఉన్నవాడు. ధూళి కణంలో ఉన్న రుద్రునికి నమస్కారం ఉన్నాడు. ఎంత గొప్ప విశేషం అండి, ధూళి కణంలో కూడా ఉంటాడండి. నీ కంటికి ధూళి కణం చిన్నది, కానీ ఆ ధూళి కణంలో కూడా ఎన్ని ప్రాణులు బ్రతుకుతున్నాయో మీకు తెలుసా? నీ సోఫాల్లో, నీ ఇంట్లో అక్కడ అంటుకుంటూ ఉంటూ ఉంటుంది అది. చివరికి ఆ డస్ట్ పడితే అందులో ఘోర రూపంగా వచ్చి కొట్టి ఎలర్జీలు రావట్లే, డస్ట్ ఎలర్జీ అందులోంచి వస్తుంది. మరి అందులో ఘోరమై ఉన్నాడే. అందుకు రజస్యాయచ అంటే వేద మహర్షి ధూళి కణంలో కూడా ఈశ్వర చైతన్యం ఉందని దర్శించాడు. అందులో కూడా ఘోరాఘోర రూపమైన రుద్ర చైతన్యం ఉంది. అది నువ్వు తెలుసుకుని శివా నమస్కరిస్తే ఆ ధూళి కణం వల్ల కూడా నీకు ప్రమాదం కలగకుండా కాపాడుకోగలడు ఆయన. అది రజస్యాయచ, ఇది విశేషం. అలాగే శుష్క్యాయచ హరిత్యాయచ అంటే ఎండిన కర్రల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం, పచ్చికర్రల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అయితే ఎండు గొప్పదా పచ్చి గొప్పదా ప్రశ్నించండి. కొంచెం ఆలోచిస్తే ఏది గొప్పదో మనం తేల్చగలమా? మంట వెలిగించాలంటే పచ్చికర్రలతో లాభం లేదు. ఆ పచ్చికర్రలు మళ్ళీ ఔషధులకు మనకు వస్తాయి, అది అక్కర్లేదు అంటే మళ్ళీ లాభం లేదు. అందుకు అక్కడ శుష్కము ఎంత అవసరమో ఇక్కడ హరితము అంతే అవసరం. ఇక్కడ హరితము ఎంత అవసరమో అక్కడ శుష్కము అంతే అవసరం. అందుకు ఎండించేవాడు ఆయనే, తడి చేసేవాడు ఆయనే. తడిలో పొడిలో ఉండేవాడు పరమేశ్వరుడే. తడి ఉండవలసిన వస్తువుకు తడి ఉండాలి, పొడి ఉండవలసిన వస్తువుకు పొడి ఉండాలి. రెండిటికీ దేనికి ఉండవలసిన లక్షణం దానికి ఉండాలి. మీరు ఒక మామిడి పండు తీసుకున్నా అనుకోండి, అందులో రసమే లేక ఎండిపోయి ఉంటే పారేస్తాం, అవునా లేదా? అలాగే ఒక పొడి వస్తువుని తీసుకుంటే అది అలా రసం కారుతూ ఉంటే దాన్ని పారేస్తాం. అందుకు దేనికి ఏది ఉండాలో దానికి అది ఉండాలి, అవునా లేదా? అందుకు దానికి తడి, దానికి తడి లక్షణం, పొడి దానికి పొడి లక్షణం కలిగించే పరమేశ్వరుడు ఈ తడి పొడి చోట్ల ఎందుకు కూడా మనకు శివము కలిగించుగాక. శుష్క్యాయచ హరిత్యాయచ అలాగే లోప్యాయచ ఉలప్యాయచ అని చెప్తున్నాడు. లోప్యాయచ అంటే గడ్డి కూడా మొలవనటువంటి కఠిన స్థలాలలో ఉండే రుద్రుడు అన్నారు. రాళ్లసీమండి అంటాం, కానీ ఆ రాళ్ల నుంచే ఎన్నెన్ని తయారు చేసుకుంటున్నాం, ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయండి. అందుకే మనకి అశ్మాచమే మృతికాచమే అని చమకంలో చెప్పుకుంటున్నాం. నాకు రాళ్ళు ఇవయ్యా మట్టి ఇవయ్యా అని అడుగుతున్నాం. మట్టి కావాలా రాళ్ళు కావాలా? వాడు మట్టి అడుగుతున్నాడు.

ఏదో మనకి అక్కర్లేదన్నట్టు అని మట్టి మీద నిలబడే మనం అంటాం. మట్టి లేకపోతే ఎలా బతకగలం అని అస్మాచమే. ఎన్ని రకాల రాళ్ళండి, మార్బుల, గ్రనైట, నాపరాయ, ఏ రాయి, ప్రతి రాయిలోని పరమేశ్వరుడే. అందుకు గడ్డి కూడా మొలవనటువంటి ప్రదేశాలు కూడా ఏర్పాటు చేసిన వాడు. అంటే ఏ విధమైనటువంటి కెమెరా ఫోకస్ చేస్తుందో వేదం చూడండి. ఇక్కడ అన్ని ల్యాండ్స్కేప్స్ చూపిస్తుంది, అన్ని జలాశయాలు చూపిస్తుంది, ఆకాశంలో ఉన్న బహువిధ మార్గములు చూపిస్తుంది, జీవ వ్యవస్థను చూపిస్తుంది, ఆ జీవుల్లో వృక్ష వ్యవస్థలు, రకరకాల జంతుజాలాలు, అందులో మానవులు, మానవుల్లో అవస్థలు, వయోభేదాలు, ప్రతాప భేదాలు, దరిద్రులు, సంపన్నులు, ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని, మొత్తం 11 రోజులు కూర్చుని పెద్ద విశ్వరూప సందర్శన యోగం. ఇంతకంటే పెద్ద స్కోప్ ఎవడివ్వగలండి? అయితే ఇంత చూపిస్తూ కూడా కన్ఫ్యూజన్ కాకుండా ఇంత ఒక్కటే అని ఏకత్వం ఇచ్చి ఇదే శివం అని ఒక్క రత్నాన్ని చేతిలో పెడుతున్నది. అది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. లోప్యాయచ ఉలప్యాయచ, ఉలప్యాయచ అంటే తృణాదులతో సమృద్ధమైన స్థలములు, అంటే చక్కగా గడ్డి మరిచి బల్బజము మొదలైన తృణములతో, గడ్డిలో రకాలు చెప్తున్నాడు ఇక్కడ, అనేక రకములైన గడ్డిలతో నిండినటువంటి భూములయందు ఉన్నటువంటి వాడికి మొత్తానికి ఊర్వ్యాయచ, ఉర్వియందు ఉన్నవాడు అంటే పృథివీయందు అంతర్యామి అయి ఉన్న పరమేశ్వరుడు. ఈ భూమి ఈశ్వర స్వరూపము, అష్ట శివుని అష్టమూర్తుల్లో ఒకటి ఈ భూమి. ఈ భూమిలో కూడా ఘోరాఘోర లక్షణం ఉందని మనకు అనుభవమే. అందుకు ఆ భూమి కూడా మనకు శివమై ఉన్నందు గనకనే మనం ఇలా కూర్చోగలిగి వినగలుగుతూ ఉన్నాం. అందుకు భూమి మనకు అనుకూలించాలి, శివమవ్వాలి. అందుకు పృథ్వీ యందు ఉన్న పరమేశ్వరుడికి నమస్కారము. ఈ పృథ్వీ యందే నదుల యందు ఉండే తరంగాల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అని చెప్పి, పర్ణముల యందు ఉండే స్వామికి నమస్కారము, అంటే ఆకులలో ఉండే స్వామి. ప్రతి ఆకులో పరమేశ్వరుడు ఉన్నట్ట, అందుకే వాటిని ఔషధులుగా మనం వాడుకుంటూ ఉన్నాం. పచ్చి ఆకులలో ఉన్న పరమేశ్వరుడికి నమస్కారం అన్నాడు. పచ్చి ఆకుల్లోంచి మనం రసం తీసుకుంటాం, ఆ రసాలు ఔషధులకి. బిల్వం వల్ల కరివేపాకుతో అన్ని రోగాలు పోతాయట. మనం తినేటప్పుడు తీసి పక్కన పెట్టేయడం ఒక అలవాటు. సామెతుందేమో కానీ కరివేపాకు పక్కన తీసి పెట్టేవాడితో మూర్ఖుడు పరుగుడు ఉండేది. కరివేపాకు చాలా ఔషధీయ విలువలు ఉన్నటువంటిది. అయితే ఇది వైద్యం సబ్జెక్ట్ కాదు కనుక రేపటి నుంచైనా కరివేపాకును తినాలని కోరికతో చెప్తున్నాను. కరివేపాకు చాలా రోగాలకు మందది. ఆ కరివేపాకు, కొత్తిమీర, ఇటువైపు బిల్వదళం, ఇవన్నీ ప్రతి పత్రములో ఔషధుల శక్తులు ఉన్నాయి. ఆ ఔషధీనాం పతయే నమః అయిన రుద్రుడు ఉన్నాడు గనక ఆ ఆకులు తిని, ఏమైతే ఆకుకూరలో ఏంటో కొనుక్కుంటున్నామా లేదా, ఆ ఆకులు తిని మనం ఆరోగ్యం తెచ్చుకుంటున్నాం కదా. మరి ఆకులలో ఉన్నటువంటి అన్న ప్రదాత అన్నానాం పతయే నమః ఉన్నాడు గనక పర్ణ్యాయచ నమః, ఆకుల యందు ఉన్న రుద్రుడికి నమస్కారం. సరే అండి, పచ్చి ఆకుల్లో అయితే రసం ఉంటుంది, అందుకు ఎండుటాకులు ఏవి శివుడు కావండి అంటే పర్ణశజ్యాయచ నమః, ఎండిన ఆకుల గుంపులో ఉన్న రుద్రునికి నమస్కారం అన్నారు. పచ్చి ఆకులలోనూ ఆయనే, ఎండుటాకుల్లోనూ ఆయనే. అందుకే ఎండిన ఆకులు కొన్ని ఔషధులకు వాడుకుంటాం. కరివేపాకు ఎండబెట్టి అది ఎండకపోతే వేయించేనా ఎండు చేసి దాన్ని వాడుకోవడం ఉన్నది. పర్ణశజ్జాయచ, ఆ ఎండుటాకులు కూడా ఈశ్వరుని యొక్క సంకల్పమే. అయ్యా, ఎండుటాకులు అడవుల్లో రాలి పడిపోతూ ఉంటాయి, పండి ఎండిన ప్రతి ఆకు ఒక పచ్చని ఆకు పుట్టుకకి చోటిస్తుందండి, అది విశేషం. అలా పడినటువంటి ఆ ఎండుటాకుల పండుటాకులు ఏవైతే ఉంటాయో అవి మనకి ఎన్ని జాడలు చెప్తాయో. అడవిలో మనం వెళుతూ ఉంటే ఆ పండుటాకులు కానీ చప్పుడు చేసేయా, ఈ కింద నుంచి ఏదో కదిలి వెళ్ళిందని మనం జాగ్రత్త పడతాం. ఎన్ని చేస్తున్నాయో చూడండి. అందుకు ఎండిన ఆకుల గుంపులలో ఉన్న రుద్రుడికి నమస్కారం. ఆ ఎండుటాకుల గుంపులో పడుకున్నది మనకు కనబడకపోతే అడుగు వేస్తే ఒకటి ఇచ్చుకుంటుంది కూడా. అందుకు అది ఘోరంగా ఇవ్వకుండా శివుణ్ణి తలంచుకుంటే ఇక్కడ నేనున్నాను అని సైగ ఇస్తుంది, దాంతోనైనా కాపాడబడతాం. అందుకే పచ్చనాకులలోని ఎండుటాకులలోని ఉన్న రుద్రునికి నమస్కారం. ఏమి విస్తృతమైన దృష్టినిచ్చిందండి, ఏం మర్చిపోయాడో చెప్పండి రుద్రంలో. ఇలా వివరించి పరమేశ్వరుని యొక్క ప్రతాప స్వరూపాన్ని వర్ణిస్తూ, నమోపగురమానాయ చ విఘ్నతే చ నమ ఆఖ్యదతే చ ప్రఖ్యదతే చ నమో వక్కిరికేభ్యో దేవానాగం హృదయేభ్యః. అపగురమానాయ అంటే ఆయుధాలని ఎత్తి పట్టుకున్న రుద్రునికి నమస్కారము, వాటితో దెబ్బతీసే రుద్రునికి నమస్కారము. వాడి వాడి పాపాన్ని అనుసరించి కొందరిని ఆఖ్యదతే, కొందరిని ప్రఖ్యదతే, కొందరిని ఆమాత్రం కొడతట, కొందరు బాగా బాగుతట.
ఒకే సంఘటన కొందరిని బాగా కరచివేస్తుంది, కొందరిని కొంచెం కరచివేస్తుంది, కొందరిని ఏమీ కరచివేయదు. మరి సంఘటన ఒకటేనే అంటే, వాడిలో వాడు గ్రహించిన ఈశ్వర చైతన్యం బట్టి, వాడికి వచ్చిన ఆ జ్ఞానం బట్టి వాడు దానికి అనుగుణంగా స్పందిస్తాడు. అది వాడి యొక్క పుణ్య విశేషానుగుణంగా పరమేశ్వరుడు ఆ బాధుడిలో కూడా వెరైటీస్ చూపిస్తాడని. ఆఖ్యదతేచ ప్రఖ్యదతేచ, అలాంటి పరమేశ్వరుడు ఇప్పుడు మనకు అర్థమైంది ఏమిటి, అన్ని విధములుగా ఈ లోకములో నమోభ కిరికేభ్యో, కిరికేభ్య అంటే వెదజల్లువాడు, కిరంతి అంటే వెదజల్లుట, కిరికేభ్య అంటే వెదజల్లువాడు. ఏమిటి వెదజల్లుతున్నాడు, హింసిస్తున్నాడు అనుకుంటే బాణాలు వెదజల్లుతున్నాడు, రక్షిస్తున్నాడు అనుకుంటే సంపదలు వెదజల్లుతున్నాడు. అలా వెదజల్లుతున్న ఆ పరమేశ్వరుడు ఆయన ఆపు అని ఏ దేవత అనలేరట, ఎందుకంటే దేవానాం హృదయేభ్యః, ఈ బహువచనాల్లో చెప్తున్నారు. అక్కడ ఎన్ని రూపాలతో పరమేశ్వరుడున్నా వారు దేవతల హృదయములు. ఈ రుద్రులు ఎవరయ్యా, దేవతల యొక్క హృదయములు. దేవతల హృదయంలో ఉండేటటువంటి సంకల్పాది శక్తులన్నీ రుద్రుడే, ప్రతి దేవతలో ఉండే హృదయ శక్తే రుద్రుడు. అందుకు రుద్రుడు లేని దేవత లేడు. దేవానాం హృదయేభ్యః అనేది చాలా గొప్ప మాట. దేవతల హృదయమైన ఆ పరమేశ్వరుడే విక్షీణకేభ్యో విచిన్వత్కేభ్యః, క్షీణత్వము లేనటువంటి వాడు, ఏ క్షీణ విగత క్షీణత్వం, ఏ క్షీణత్వము లేనటువంటి వాడు, అనేకములైన సంపదలను సంగ్రహించి అందించేవాడు, ఆనిర్హతేభ్యః సమస్త పాప సంహారకుడైనటువంటి వాడు. అంతేకాదు, పాపిష్ఠులు అటు ఇటు పోకుండా పారిపోకుండా వారి చుట్టూ ఆక్రమించి సంహరించేవాడు గనక ఆమీవత్కేభ్యః అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే మనలో పాపపు బుద్ధులు తప్పించుకుని లోపలికి దూరిపోకుండాను, బయటకు ఎప్పుడో పారిపోయి ఈయన మళ్ళీ లేనప్పుడు వద్దాంలే అనుకోకుండా వాటిని అన్ని వైపులా ఆక్రమించి కొట్టగలిగేవాడు, అలాంటి వాడిని గుండెలోకి పెట్టుకున్నామా, ఒక్క దుర్భావం లోపలికి రాదు, లోపల ఉన్న వాటిని మళ్ళీ ఎక్కడికో పోకుండా నాశనం చేసి అంతరింపజేయగలడు కూడా, అది విశేషం. అటువంటి పరమేశ్వరుణ్ణి 9 అనువాకాలు నమస్కరించి 10వ అనువాకంలోకి ప్రవేశిస్తున్నాం. ద్రాపే అని ఇక్కడ మొదలు పెడుతున్నారు. ఇక్కడ ద్రాపి అనే దానికి 2-3 అర్థాలున్నాయి. ఒకటి, కవచము ధరించువాడు అని అర్థాన్ని చెప్పారు. అలాగే ద్రాపే అంటే కుత్సిత గతిని కలిగించువాడు అని అర్థం. ఎవరికి, పాపాత్ములకి కుత్సిత గతిని కలిగించువాడు గనక ద్రాపే అని చెప్పారు. వాడు తర్వాత అంధసస్పతే దరిద్రన్, ఈ 2 సంబోధనలు చూడండి ఇక్కడ. అంధసస్పతే, అంధసములు అంటే అన్నములు అని అర్థం. అంధసస్పతే అంటే అన్నములకు పతి అయిన వాడా అంటే, అన్నములు అంటే ఐశ్వర్యములు అని అర్థం. ముందే చెప్పుకున్నాం మనం, ఐశ్వర్యములకు పతి అయిన వాడా అని అర్థం అంధసస్పతే అని. వెంటనే ఏమంటున్నాడు చూడండి, దరిద్రన్, ఓ దరిద్రుడా అని సంబోధించారు. ఏమిటండి, ఐశ్వర్యములకు పతి అయిన వాడా అని అక్కడ సంబోధించి వెంటనే ఓ దరిద్రుడా అని సంబోధించడం ఏంటండి, ఐశ్వర్యాలు ఉన్నవాడు ఎప్పుడు దరిద్రుడు అవుతాడా, ఏమిటి పరస్పర విరుద్ధం. అంటే సంపన్నుని యందు ఏ చైతన్యం ఉందో దరిద్రుని యందు అదే చైతన్యంగా ఉన్నవాడు అని అర్థం మనం చెప్పుకుంటాం. అంతేకాదు, ఎన్ని సంపదలున్నా ఈశ్వరుడు దరిద్రుడే. దరిద్రుడు అంటే లేనివాడు అని అర్థం. ఈ లేనివాడు అనేది 2 విధాలు. ఎలాగూ అంటే, అవసరమైనవి లేనివాడు దరిద్రుడు, అసలు వేటి అవసరం లేనివాడు ఆ దరిద్రుడు పరమేశ్వరుడు. ఇది విశేషం. మనకు అవసరాలు ఎన్నో ఉన్నాయి, అందుకు అవి తీర్చుకునే వనరులు లేకపోతే మనం దరిద్రుడు. ఆయనకు వేటి అవసరం లేదు. ఈ మాట చూడండి, అంధసస్పతే దరిద్రం, అదే గొప్ప విశేషం. అన్ని సంపదలుండి కూడా ఏ సంపద తనకు అక్కర్లేకుండా ఉండగలడా ఎవడైనా, ఒక్క పరమేశ్వరుడే అలా ఉండగలండి. ఎన్ని సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి, సంపదలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి, ఆయన మించిన సంపద లేదు. కనుక ఈశ్వర, మహేశ్వర, పరమేశ్వర, సర్వేశ్వర, జగదీశ్వర, ఈశ్వర శబ్దాలన్నీ ఆయనకే వాడు. ఈశ్వర అంటేనే ఐశ్వర్యమైదు. మరి అన్ని ఈశ్వర శబ్దాలు ఉండి కూడా ఏమీ లేనివాడండి ఆయన. అంటే ఈ ఐశ్వర్యములన్నీ నా కోసం కాదయ్యా, జగత్తు కోసం అన్నాడు ఆయన. అందుకే సృష్టించిన ధనమగ్నిర్ధనం, వాయుర్ధనం, సూర్యోధనం, వసువు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సృష్టి కోసం నేను సృష్టించిన ఐశ్వర్యములు, కానీ ఐశ్వర్యాలు ఏవి నా కోసం కాదు. ఇంత బంగారం సృష్టించాడు,
అందుకు బంగారం అంతా ఆయన దగ్గర ఉందంటే మొహం చూస్తేనే తెలుస్తుందండి, శరీరం చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ఒంటి నిండా బంగారం దిగేసుకున్నాడు వాడు, అందుకు వాడికి బంగారం బాగా ఉందని తెలిసిందండి అంటాడు. ఈ పరమేశ్వరుడు మాత్రం ఇన్ని ఐశ్వర్యాలున్నా ఒంటి మీద ఒక్క ఐశ్వర్యం ఉంటుందండి. దరిద్ర వేషం ఈయన దగ్గర కనిపిస్తుంది, దరిద్రం ఏమైనా ఒక్కటైనా ఆయన దగ్గర ఐశ్వర్య వేషం ఉందండి. అసలు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన్ని చూస్తే ఏమి అడగాలని బుద్ధి కూడా పుట్టదు మనకి, అవునా లేదా? అసలు ఏం అడుగుతాం? ఎవడైనా బాగా సంపద ఉన్నవాడు మన ఇంటి తలుపు తడితే మనకు చాలా ఆశ, ఎందుకంటే వాడు కట్టుకున్న వేసుకున్న కంకణం, చేతుకున్న ఉంగరాలు, మెడలో వేసుకున్న ఆభరణాలు, చాలా పెద్దవాడు వచ్చాడండి. వాడు సూట్ వేసుకుని వస్తే మరీ ఆనందం, కారులో దిగితే ఇంకా ఆనందం, ఎందుకంటే వాడి వల్ల ఏదైనా వస్తుంది. కానీ ఈయన గారిని చూస్తే వాడికైనా ఆయన వల్ల ఏదైనా వస్తుంది అనిపిస్తుందా? ఆయనకి ఏదో ప్రేమ పుట్టి ఇస్తాను తీసుకో అంటే మాత్రం పుచ్చుకోగలమా మనం? అశనంగర లంప నీకలాపో వసనం చర్మచ వాహనం మహుక్ష మమ దాస్యతి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. నీ ఆహారం నాకు ఇస్తే నేను వద్దంటానయ్యా, అది విషం. నీ అలంకారం నాకు ఇస్తానంటే పారిపోతాను అక్కడికి. ఇదిగో వెహికల్ ఎక్కువ అంటే అది కొమ్ము విసిరితే పరిగెడతాను నేను. క్లాత్స్ కావాలా అంటే నీకు అలవాటైన కృత్రిమ వసాన ఆ చర్మం కట్టుకు తిరుగుతావు, అవి నాకు వద్దు. అసలే ఒక క్లాత్ ఉంది చర్మపు క్లాత్, ఇంకేమిటయ్యా? అందుకు నిన్ను చూస్తే ఇది కావాలి అని అడిగించే బుద్ధి కూడా చంపేశాం. అందుకు ఏమిస్తావు తెలుసా? ఏమి ఇవ్వద్దయ్యా, ఇవ్వాలన్నా నీ దగ్గరే ఉన్నాయి, తవ పాదాంబుజ భక్తి మేవదేహి అంటారు శంకరుడు వారు. అందుకే దరిద్రుట్ట అయిన పాపం అంటే దరిద్రుణ వలె కనబడువాడా అని అర్థం. ఏ ఐశ్వర్యముల అవసరమూ లేనివాడా అని దరిద్ర శబ్దానికి అర్థం. అలాంటి దరిద్రుల వద్దకు వెళ్ళే మనం నమస్కారాలు చెయ్యాలండి. అందుకే అరుణాచల గిరి గుహల వద్దకు వెళ్ళి రమణ మహర్షి పాదాల మీద పడ్డాం. దరిద్ర వేషం, ఒక చిన్న గోచిపాత రాయుడైన అది వేసి కూర్చున్నాడు. దరిద్ర నీల లోహిత, ఆయన ఇంటికి వెళ్ళామా, ఇంకెక్కడికి వెళ్ళాం మనం చెప్పండి? ఆయన దగ్గరికే వెళ్ళాం. రామకృష్ణ పరమహంస, ఏం కిరీటం ఉందండి, ఏ ఆభరణాలు ఉన్నాయండి, ఆయన దగ్గర పిచ్చి వేషం, గడ్డం కూడా తీసుకున్నారు కదా పాపం. అలాంటి ఆయన మనకి శరణ్యుడు. ఇక ఆ తర్వాత ఒక దర్భాసనం మీద కూర్చుని ఒకే ఒక్క ఎర్రని వస్త్రం ఒంటికి కప్పుకుని కూర్చున్న కంచి పరమాచార్యుల వారి పాదాల మీద పడ్డాం, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి మీద. ఎందుకు దరిద్రం? వారు ఏది అసలు ఐశ్వర్యమో అది తామై ఉన్నారు గనక బాహ్యమైన ఐశ్వర్యములు చూపించుకుని ఈశ్వరత్వం ప్రకటించవలసిన అవసరం ఆయనకి లేదు, అది విశేషం. అందుకే స్వతసిద్ధంగా ఎవడు ఈశ్వరుడు, ఆయన దరిద్రవత్, దరిద్రుడు వలె గోచరిస్తున్నాడు, అందుకే దరిద్రన్ అని అంటున్నారు ఇక్కడ. అన్ని ఐశ్వర్యములు లోకానికే ఇచ్చి తనకేమి ఉంచుకోనివాడు పరమేశ్వరుడే. నాకు అక్కర్లేదని నువ్వు వదిలేసినవన్నీ తన మీద వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడు ఆయన. ఎందుకంటే నువ్వు అక్కర్లేదని పారిస్తే వాటికతేమవుతాయి, అన్నిటికీ నేనే గతి. అందుకే పాము లేసుకున్నాడు, చితాభస్మం పూసుకున్నాడు, నువ్వు అక్కర్లేదని వదిలేసాయి, అవన్నీ నేను తీసుకుంటాను అనేవాడు ఆయన ఒక్కడే. అది ఆయన యొక్క కారుణ్యం. అందుకే సిస్టర్ నివేదిత అంది, ఈ నెవర్ రెఫ్యూజెస్ ఎనీవన్నని, ఎవరిని కాదనట, అంత దయామయుడు పరమేశ్వరుడు. అందుకు దరిద్రం, ఆ దరిద్రంలోనే ఆయన దయ కనిపిస్తుంది. అందుకే నీలలోహిత అన్నారు ఇక్కడ. ఆ నీలలోహితుడు అనే మాట చాలా గొప్పది. నీల లోహిత, నీలకాంతితోనూ ఎరుపు రంగుతోనూ ఉన్నటువంటి వాడా అంటే అల్ట్రావైలెట్ అని మనం అంటాం, వైలెట్ కలర్. ఇది కూడా కాంతి కిరణ విశేషం, ఇది సౌరశక్తికి సంబంధించిన ఒక రహస్యం ఇందులో ఉంది, అది పక్కన పెడదాం. నీల లోహిత, నీల అనేది జల లక్షణం, లోహిత అంటే ఎరుపు, అది అగ్ని లక్షణం. ఇదే అగ్ని సోమాత్మకం, ఇదే యజ్ఞతత్వం. ఆ నీలం అమ్మ, ఆ లోహితం శివుడు. నీల లోహిత అంటే అర్ధనారీశ్వర అని అర్థం. అర్ధనారీశ్వర స్వరూపుడైన ఓ పరమేశ్వర, అందుకే అర్ధపం లక్షణం వందే పురుషం కృష్ణ పింగళం అని కూడా వర్ణించారు. కృష్ణ అంటే నీలము, పింగళం అంటే ఎరుపు. ఈ నీల లోహితమే హరిహరాత్మక మూర్తిగా శైవంలో ఆరాధింపబడుతున్న తత్వం కూడా. విష్ణువు జలతత్వమైతే శివుడు అగ్నితత్వం, అది కూడా అగ్ని సోమాత్మకమే. ఈ సోమతత్వం యొక్క పురుష రూపమే విష్ణు రూపం, ఆ సోమతత్వం యొక్క స్త్రీ రూపమే అమ్మవారు. అందుకే యా ఉమా సా స్వయం విష్ణు అని అన్నారు. అందుకే హరిహరమూర్తిలో
విష్ణువు వామ భాగంలోను శివుడు దక్షిణ భాగంలోను ఉండడంలో ఆంతర్యం ఇది. అందుకే నీల లోహిత అంటే హరిహరాత్మక అని అర్థము. అదేవిధంగా పార్వతీ పరమేశ్వరాత్మకమైన అర్ధనారీశ్వర స్వరూపం కూడా చెప్పబడి, ఓ పరమేశ్వర ఏషాం పురుషాణం ఏషాం పశువునా మాభేహే, మా యొక్క పశువులను మా యొక్క పురుషులను బాధించకు, ఎటువంటి రోగములను కలిగించకు, ఏషాం కించనామత్, ఏమాత్రపు రోగాదులు కలుగరాదు అని ప్రార్థిస్తున్నారు. అంటే నేను చేసుకున్న పాపాలు బట్టి నాకు మా వాళ్ళకి ఏవో వేదనలు రావచ్చు, కానీ దయామయుడివేను నువ్వు నీలలోహిత అనగానే దయామయా అని చెప్పడం. అటువంటి దయామయుడివేను నువ్వు, నీకు వీరిని శిక్షించాలి వీరికి హింసించాలంటే వేవేలేవయ్యా, నువ్వు విరాగివి, అందుకే దరిద్రాన్ని. అయినా మా కర్మానుగుణంగా నువ్వు చేస్తున్నావు, మా పాపాలకు అనుగుణంగానే మా పశువులు మా యొక్క సంతతి ఇవన్నీ కూడా బాధపడేటటువంటి పాపాలు ఏవో మేము చేసుకున్నాం గనక ఘోర రూపంలో శిక్షిస్తున్నాం. కానీ ఇంతవరకు 9 అనువాకాలు నేను నమస్కారం చేసుకున్నాం కదా, అందుకు ప్రసన్నుడివై మమ్ములను మా పశువులను కాపాడు. మా పశువులే లేవండి, బాధ లేదు, మేము అది అడగం. అడగకపోతే నీకు ఉదయం మార్నింగ్ పాల ప్యాకెట్లు రావు, పంటలు రావు. అందుకే ఎలాగోలాగా పశువులతో మనకు అవసరం ఉంది. ఇప్పటికైనా భారతీయులు గో సంపదను పెంచుకోవడానికి ప్రయత్నించండి. భారతదేశం మళ్ళీ పూర్వవైభవానికి పెడుతుంది. వీలైనంత చెయ్యగలిగినంత చెయ్యాలి. ఆఖరికి చెట్ట చివరికి ఆవుల బొమ్మలు చేసుకుని దేవుడి పెట్టులో పెట్టి పూజ చేసుకునే దుస్థితి రాకూడదు మనకి. ఇదే క్రమంగా వెళితే తులసి యొక్క బొమ్మలు చెక్కుని కూడా దేవుడి గుళ్ళో పెట్టుకుని దురవస్థలు వస్తాయి మనకి, ఇంట్లో పూజించిన అవస్థలకు వస్తాయి. అలాంటి రోజులు రాకూడదు. వీళ్ళ దగ్గర కట్టుకోలేకపోయినా 10 కలిసి గోశాలలు నిర్మాణం చేసేనా ఎలాగోలాగా కనీసం గోశాలలకి ధనాన్ని దానం చేసేనా, గోవుల వద్దకు వెళ్ళి పళ్ళనిచ్చేనా గోవుల్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. మన వంతు ఏం చేస్తున్నాం హైందవ ధర్మరక్షణకు ప్రయత్నించండి. కూర్చుని విని భజనలు చేసి పారాయణలు చేసినంత మాత్రాన హైందవ ధర్మరక్షణ కాదు. హైందవ ధర్మరక్షణకు మూలమైన గోవుల్ని కాపాడుకోవాలి, వేద ధర్మ ఆచరణని కాపాడుకోవాలి, దాన్ని నిలబెట్టే వారిని కాపాడుకోవాలి. అదేవిధంగా దీనిపైన ఎవరు ఏ విధమైన కుత్సిత వ్యాఖ్యానం చేసినా 10 కలిసి ఉద్యమించవలసింది. అంతేగాని అదేదో సంఘం చూసుకుంటుందండి లేదా పరిషత్తు చూసుకుంటుంది, మేము మాత్రం మా ఇంట్లో షట్రసుకుపోయిన భోజనాలు చేసుకుంటూ ఉంటాం అంటున్నంత కాలం లాభం లేదండి. ప్రతి వాడు ఉద్యమించాలి. అందుకు ఆ పరమేశ్వరుణ్ణి మా పురుషులను మా పశువులను కాపాడు అని అడగడం అంటే నా ఇంటిని నాతో సంబంధం ఉన్నవారిని అని కాదు, మన ధర్మంతో బ్రతికే మన అందరినీ కాపాడమని అడుగుదాం పరమేశ్వరుణ్ణి. మన గోవుల్ని కాపాడమని అడుగుదాం. మనకు తెలియకుండా మన పాలన వచ్చిందనుకుంటూ స్వతంత్రం వచ్చిన తర్వాతే గోసంతతి చాలా ఎక్కువగా నాశనం అవుతోంది. మన రామాయణ భారతాది మహాగ్రంథాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు ఇటీవల మీకు బయటకు వచ్చిన విషయం మీరు గమనించి ఉండవచ్చు. ఇటీవల పాఠ్య పుస్తకాల్లో రామాయణ భారతాలు కట్టుకథలని అవేవో కల్పించబడ్డ కథలని రాశారు. ఎందుకు పనికట్టుకు నా పని చేయాలి చెప్పండి? అంటే ఏది చేసినా హిందూ పడుంటాడు వీడు కలిసి ఉండడు అని చెప్పడానికి. అక్కడేమో పాశ్చాత్య దేశాల వాళ్ళు బర్న్ ఆల్ ద లైబ్రరీస్ లెట్ దేర్ బి రామాయణ అంటాడు వాడు. రామాయణం ఉంటే చాలంటాడు, భారతం ఉంటే చాలంటాడు. మనం ఆ రెండు ఇక్కడ ఉండకూడదు అంటాం. అలాంటి వాడికి మనం ఓట్లు వేస్తాం, గెలిపిస్తాం, వాళ్ళ మీద చర్చలు జరిపిస్తూ ఉంటారు. ఈ అరిష్టాన్ని నెత్తి మీద పెట్టుకుని భరిస్తాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాంటి దుష్టుల నుంచి కాపాడమని ఆ పరమేశ్వరుని మనం వేడుకోవాలి. ఈ విధంగా మా పురుషుల్ని మా పశువుల్ని కాపాడమని వేడుకొని స్వామి తర్వాత గొప్ప మంత్రం చెప్తున్నారు. యాతే రుద్ర శివ తను శివ విశ్వాహ భేషజీ శివ రుద్రస్య భేషజి తయా నో మృడ జీవసే. ఇది చాలా గొప్ప మాటలున్నాయి ఇందులో. శివ అనేటటువంటి మాట 2 చోట్ల వస్తున్నది. ఈ 2 చోట్ల రాగానే లలితాశాస్త్రం గుర్తొస్తే మహాసంతోషం. శివ శివశక్తి రూపిణి శ్రీ లలితాంబిక శివ స్వాధీన వల్లభ, అమ్మవారి యొక్క రహస్యనామం శివ. ఇక్కడ విశేషం ఏమిటంటే రుద్ర ఓ పరమేశ్వర నీ యొక్క శివాతను, శివాతను అంటే శివంకరమైన శరీరం ఏదైతే ఉందో అది భేషజీ, అది మాకు మందు అన్నారు. ఇక్కడ తనువుని స్త్రీలింగంలో చెప్తూ నీ యొక్క శివంకరమైన తనువు అని ఇక్కడ చెప్తున్నారు. స్త్రీలింగ శబ్దమే ఎందుకు వాడాలి అంటే అమ్మవారిని చెప్పడం. ఇక్కడ 2 శివాలు కనిపిస్తాయి మనకి, శివ విశ్వాహ భేషజీ, శివ రుద్రస్య భేషజీ. శివ రుద్రస్య భేషజి ఎందుకు 2 చూపిస్తున్నాడు ఇక్కడ?
విశ్వాహ అంటే ప్రతిరోజు, అహములు అంటే రోజులు, విశ్వ అంటే సమస్తము. సమస్త దినములలోనూ ఇది మందుట, ఈ స్వరూపం. మనకు మందులు అన్ని రోజులు వాడం, అవునా లేదా? కోర్స్ ఉంటుంది ప్రతిదానికి, ఆ కోర్స్ అయిపోయి వాడేమో ఉన్న ప్రాణాలు పోతాయి. అందుకు ఎప్పుడూ పుచ్చుకునే మందులు ఉండవండి. అలాగే చిన్నప్పుడు ఒక మందు వాడతాం, పెద్ద అయ్యే ఒక మందు వాడతాం. పెద్ద వయస్సులో పుచ్చుకున్న మందు చిన్న వయసు వాళ్ళు పుచ్చుకోకూడదు. అన్ని రోజులు ఒకే మందు వాడితే ప్రమాదాలు ఉన్నాయి. కానీ అన్ని రోజులు వాడవలసిన మందు ఏమిటి అంటే శివుడనే మందు. అందుకే విశ్వాహ భేషజి, ప్రతిదినపు మందు, దినం దినం పుచ్చుకోవలసిన మందు అండి అది. అందుకే దినకర్ర కుల భూషణుని దీనుడవై భజన చేసి దినము గడుపు మన్నిన నీవు వినవదేల గుణవిహీన మనస ఎటులొత్తునే నా మనవిని చేకొనవే అంటారు త్యాగరాజ స్వామివారు. దినము దినము దినము గడపాలి అంటే నిరంతరం ఆ మందు పుచ్చుకోవాల్సిందే. ఏ మందు? ఆ శివుని యొక్క తనువు, దానిని ధ్యానించడం, దాన్ని ధ్యానించడం, దాన్ని చింతన చేయడం, ఇది మందు అని చెప్పాడు. శివ రూపచింతన మందు, శివనామస్మరణ మందు, శివ కథాస్మరణ మందు. అందుకే శివ భేషజీ విశ్వాహ, సర్వదినములు యందు పుచ్చుకోవలసినటువంటి ఆ దివ్యమైన శివంకరమైన తనువు శివారుద్రస్య భేషజీ, రుద్రుని యొక్క ఔషధ స్వరూపము అంటున్నాడు ఇక్కడ. ఆ శివాతనువు ఏమిటి? ఔషధ స్వరూపము. ఎవరిది? రుద్రస్య, రుద్రుని యొక్క. మళ్ళీ ఎందుకండి అలా చెప్తున్నాడు? ప్రతిదినం పుచ్చుకోవలసిన ఔషధ స్వరూపము రుద్రునిది అని తెలుసుకో. ఎందుకు ఆ మాట అన్నారు? రుద్ర అంటే రుజం ద్రావయతి ఇతి రుద్రహ అని ముందే చెప్పుకున్నాం. రోగాలు పోగొట్టేవాడు అని ముందే చెప్పుకున్నాం. అందుకు రోగాలు పోగొట్టేటటువంటి రుద్రుని యొక్క శరీరము అని చెప్పడం. ఇది ఎల్లవేళలా దీని లక్షణమే శివ అంటే శుభంకరమైనటువంటిది అని. అంటే అమ్మవారు శివుని యొక్క ఔషధ స్వరూపము అని కూడా అర్థం మనం గ్రహించవచ్చు. శ్రీచక్ర అధిష్టాత్రేయన జగదంబిక, శివుని యొక్క కరుణ, శివుని యొక్క దయ, ఆ దయే మనకు ఔషధ కదండి. అందుకే అమ్మవారు ఎవరు? శివుని యొక్క ఔషధి స్వరూపము. అందుకే సర్వ వ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి అంటున్నాం కదా. అందుకే సర్వ వ్యాధులని, సర్వమృత్యువులని పోగొట్టగలిగేటువంటి ఆ జగదంబిక, ఆ రుద్రుని యొక్క భేషజీ శివాతను అని చెప్పడం. అంటే శివుడు వ్యక్తమైతే అమ్మ, వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంచ మహేశ్వరం అని శాస్త్రం. అందుకే రుద్రుడు అమ్మగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అమ్మ లేనిది ఆయన గోచరమే కాదు. అందుకు ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఇందులో చూపిస్తున్నారు. శివశక్తుల ఏకత్వం ఈ మంత్రంలో చూపిస్తున్నారు. అందుకే శ్రీ విద్యా రహస్యం రుద్రంలో దాగి ఉంది. ఆ రహస్యం ఈ మంత్రం మనకి విప్పి చూపిస్తుంది. దీని యొక్క ప్రధాన లక్షణం నమ సోమాయచ రుద్రాయచలో గోచరిస్తున్నది. అదే తామ్రాయచ అరుణాయచ అని వ్యక్తమవుతున్నది. ఇదంతా గమనించి మనం వెళితే మొత్తం శ్రీ విద్య పరమార్థం అంతా ఇందులో మనకు కనిపిస్తున్నది. దానితోనే మృడ జీవసే, మా బ్రతుకులకు సుఖము లభించి మేము జీవించగలము సుమా. అందుకు జీవసే స్వాస్థ్యంగా స్వస్థతతో మేము జీవించడానికి సుఖింపజేయవయా దివ్య స్వరూపంతో, నీ ఆనందకరమైన శివంకరమైన తనువుతో ప్రతినిత్యము మేము సుఖంగా బ్రతకాలి. ఇది దీనిలో ఉన్నటువంటి అర్థం. ఇంత చక్కగా చెప్తూ శివారుద్రస్య భేషజీతను అంటే శివుని యొక్క ఔషధ స్వరూపమైన అమ్మవారి శరీరం అనే కాకుండా రుద్రునికి కూడా అమ్మవారే మందుట, ఇది ఒక విశేషం అనుకోవచ్చు. సంతోషమే. అందుకే ఆయన ఆ విషయాన్ని అంత తేలిగ్గా మింగేశాట. ఆ విషయం చేతిలో పట్టుకుని అడిగట్టు మింగమంటావా అని ఆవిడ ఒక్కసారి చూసి మింగనింది అందుట. ఆ కళ్ళలోంచి ఆ తల్లి అమృత శక్తి ప్రసరించి ఆ విషయం అమృతమైపోయిందిట, ఆగి మింగేశాట. అది విశేషం. అందుకే ఆవిడే మందు, ఆ మందు దగ్గరుంది కనుక విషయం మింగాడని చమత్కారంగా చెప్పుకుంటాం మనం. సంతోషం, ఆయన కూడా ఆనందిస్తాడు, నవ్వుతాడు. కానీ రెండూ ఒక్కటే. ఆ ఐక్య స్వరూపాన్ని ఇక్కడ మనం భావన చేస్తూ ఉన్నాం. మొత్తానికి ఇమాం రుద్రాయ తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం, ఇది చాలా గొప్ప విషయం ఇందులో చెప్తున్నారు. అయ్యా ఆ రుద్రునకు, ఆయన ఎవడు? తపసే అంటే తపసే, తపసే అంటే జ్ఞానస్వరూపుడు అని అర్థం. ఎస్య జ్ఞానమయం తపః అని శృతి మనకు చెప్తున్నది. జ్ఞానమయ స్వరూపుడైన పరమేశ్వరుడు ఆయనే కపర్దినే జటాజూటధారి అయిన వాడు. క్షయద్వీరాయ అంటే వీరులను
క్షయింపజేయవాడు, అంటే శత్రువులను పాపములను నశింపజేయవాడు. శివుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలంటే పాప సంహరణం కోసము, తవసే జ్ఞానస్వరూపుడు గనక జ్ఞానం కోసము, రుద్రాయ దుఃఖములు పోగొట్టడం కోసం. ఇన్నిటిగా ధ్యానించవలసిన రూపం కపర్దినే, జటాజూటం ధరించినటువంటి దివ్య రూపం, దాన్ని ఎలా పట్టుకోవాలో చెప్పిందండి వేదం. చూడండి, ఇది భక్తి సాధనలు చెప్తున్నారు ఈ దశమవన వాకంలో. సాధన ఏ విధంగా ఉండాలో చెప్తున్నారు. ప్రభరామహే మతి, ఆ పరమేశ్వరుని కోసమే రుద్రాయ మతిం ప్రభరామహే. చాలా గొప్ప విషయం అనేది గుర్తుపెట్టుకోండి. ఆ రుద్రుని కోసం మేము మా బుద్ధిని భరించి ఉన్నాము.

0: Shivaya. You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
1: సోమనాథుడు. ఈ సోమనాథుడు ఎక్కడ ఉన్నాడు? ఏమిటసలు ఈ సోమనాథుడు? పరమేశ్వరుడు తన భక్తులను ఉద్ధరించాలి అనేటటువంటి కోరికతో ద్వాదశ జ్యోతిర్లింగాల్లోనూ వెలిశాడు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటిది ప్రభాస తీర్థంలో సోమనాథుడుగా ఉన్నాడు. ఈ ప్రభాస తీర్థము అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. దక్ష ప్రజాపతి తన కుమార్తెలైనటువంటి అశ్విని, భరణి మొదలైనటువంటి 27 మంది కన్యలు, వీళ్లే నక్షత్రాలు. ఈ 27 మంది కన్యల్ని కూడా చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. చంద్రుడు తన భార్యలందరిలోకి కూడా రోహిణి యందు ఎక్కువ అనురాగం కలిగి ఎక్కువ కాలం ఆవిడ దగ్గరే గడుపుతూ ఉన్నాడు. ఆవిడ చాలా అందంగానే ఉంటుంది, మిగిలిన వాళ్ళు అందంగా లేరు అని కాదు, అయినప్పటికీ తన భార్యలందరిలోకి కూడా రోహిణి అంటేనే మక్కువ ఎక్కువ. ఈ విషయం మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బాధాకరంగా మారిపోయింది. వాళ్లంతా ఒక రోజున తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్లి, తండ్రి, మా భర్త అయినటువంటి చంద్రుడు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు అని మొరపెట్టుకున్నారు. దక్ష ప్రజాపతి చంద్రుణ్ణి పిలిపించి సగౌరవంగా ఆహ్వానించి ఆయనతో, చంద్ర, నా కుమార్తెలు మొత్తం 27 మందిని నీకు ఇచ్చి వివాహం చేశానయ్యా, నువ్వు అందరినీ సమానంగా చూడాలి, అంతేకాని ఒకళ్ళ మీద ఎక్కువ అనురాగం, ఇంకోళ్ళ మీద తక్కువ అనురాగం ఇట్లా చూపించకూడదు, ధర్మాన్ని గ్రహించు, నీ భార్యల్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో అన్నాడు. సరే అన్నాడు చంద్రుడు. ప్రజాపతి యొక్క మాట కాదని లేక సరే అన్నాడు అంతే తప్పించి తన బుద్ధి మాత్రం మారలేదు. రోహిణితోనే ఎక్కువ కాలం గడుపుతూ ఉన్నాడు. మిగిలినటువంటి భార్యలు మళ్లీ బాధపడుతూనే ఉన్నారు. వాళ్లందరూ కూడా మళ్లీ ఒక రోజున దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్లి, తండ్రి, మా భర్త అయినటువంటి చంద్రుడు రోహిణితోనే ఎక్కువసేపు గడుపుతూ ఉన్నాడు, అంతే తప్పించి మా దగ్గరికి రావటం లేదు అని మళ్లీ ఫిర్యాదు చేశారు. దాంతో ఈసారి కోపగించినటువంటి దక్ష ప్రజాపతి చంద్రుడు తన అల్లుడు అని కూడా చూడకుండా, రే చంద్ర, ఈ రకంగా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి నువ్వు క్షయవ్యాధితో పీడించబడు, క్షయవ్యాధిగ్రస్తుడు కావలసింది అని చెప్పేసి శాపం పెట్టాడు. ఇంకేముంది, శాపం ఇచ్చినటువంటి వాడు దక్ష ప్రజాపతి సామాన్యుడు కాదు. చంద్రుడికి వెంటనే క్షయవ్యాధి వచ్చేసింది. రోజు రోజుకి కృశించిపోతూ ఉన్నాడు. ఇంకా భరించలేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి, బ్రహ్మదేవ, ఏ రకంగా అయినా సరే నన్ను రక్షించవలసింది అని మొరబెట్టుకున్నాడు. విషయమంతా విన్నటువంటి ఆ బ్రహ్మదేవుడు చంద్రుడితో, నాయనా, సౌరాష్ట్ర దేశంలో ప్రభాస తీర్థం ఉంది, అక్కడికి పోయి మృత్యుంజయ మహామంత్రాన్ని జపించు అని మంత్రోపదేశం చేశాడు. ప్రభాస తీర్థను ఆ తీర్థానికి వెళ్లాడు ఈ చంద్రుడు. అక్కడ చాలా కాలం మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేశాడు. చివరకు పరమేశ్వరుడు అనుగ్రహించి అతడికి ప్రత్యక్షమై, నీకు ఏ వరం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. దానికి చంద్రుడు తన మామగారు ఇచ్చినటువంటి ఆ శాపం సంగతి చెప్పి క్షయవాధి నుంచి తనను ఏ రకంగా అయినా సరే రక్షించమని కోరాడు. ఆ మాటలు విన్నటువంటి శంకరుడు, చంద్ర, దక్ష ప్రజాపతి సామాన్యుడు కాదు, నవబ్రహ్మలలో ఒకడు కాబట్టి అతడి మాట ఏ రకంగానూ కూడా వ్యర్థం కాదు కారాదు, అలా అని నీ ప్రార్థనని తోసిపుచ్చడం కూడా నాకు న్యాయం కాదు, అందుచేత నువ్వు కొంతకాలం వ్యాధిగ్రస్తుడిగా ఉండు, మరికొంతకాలం సుఖంగా ఉండు, అంటే కృష్ణపక్షంలో క్రమంగా నీ కళలన్నీ కూడా క్షీణించిపోతాయి. కృష్ణపక్షము అంటే పౌర్ణమి వెళ్లినటువంటి మరునాడు నుంచి అన్నమాట. అమావాస్య వచ్చేటప్పటికి నీ కళలన్నీ కూడా పూర్తిగా క్షీణించిపోతాయి. మళ్లీ శుక్లపక్షంలో అంటే అమావాస్య వెళ్లిపోయిన మరునాడు శుద్ధ పాడ్యమి, ఆ రోజు నుంచి నువ్వు దినదినాభివృద్ది పొందుతూ ఉంటావు. ఈ రకంగా పౌర్ణమి రోజున 16 కళలతోనూ కూడా విరాజిల్లుతావు. ఇలా అమావాస్య రోజున కళావిహీనుడిగాను, పౌర్ణమి రోజున సంపూర్ణంగాను విరాజిల్లుతూ ఉంటావు అని చెప్పి అతడికి వరమిచ్చాడు. అప్పటి నుంచి చంద్రుడికి వృద్ధి క్షయము ఈ రెండూ కూడా ఏర్పడ్డాయి. ఆ తర్వాత చంద్రుడు యొక్క ప్రార్థన మీద పరమేశ్వరుడు ఆ ప్రభాస తీర్థంలో జ్యోతిర్లింగంగా వెలిచాడు. అక్కడ సోముడి చేత అంటే చంద్రుడి చేత పూజించబడ్డాడు కాబట్టి అతన్ని ఆ జ్యోతిర్లింగాన్ని సోమనాథుడు అని పిలుస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రభాస క్షేత్రం సముద్ర తీరంలో ఉంది. అయితే సముద్ర తీరానికి కొంచెం దూరంలో 1831వ సంవత్సరంలో అంటే విక్రమశకం 1831 శ్రీ మహారాణి అనేటటువంటి ఆ అహల్యాబాయి, మహారాణి అహల్యాబాయి అన్నమాట ఆవిడ, ఆవిడ నిర్మించినటువంటి ఇంకో సోమనాథ మందిరం కూడా ఉంది. ఈ మందిరంలో జ్యోతిర్లింగము గర్భగుళ్ళో అడుగున గుహాంతరాలంలో ఉంటుంది. 22 మెట్లు కిందికి దిగితే అక్కడ ఆ జ్యోతిర్లింగం, అక్కడ ఆ లింగం కనిపిస్తుంది మనకి. ఆ లింగం దగ్గర ఎప్పుడు కూడా అఖండ దీపారాధన వెలుగుతూనే ఉంటుంది. ఈ సోమనాథంలో ఉన్నటువంటి సోమనాథుడు నడే ఇక్కడ ఈ ప్రభా క్షేత్రంలో ఉన్నటువంటి ఈ జ్యోతిర్లింగం, ఇది చాలా గొప్పదైనటువంటి, దీని యొక్క మహాత్మ్యం అనేది ఇది అపారమైనటువంటి మహాత్మ్యం కలిగినటువంటిది. చంద్రుడికి క్షయవ్యాధిని పూర్తిగా పోగొట్టింది ఈ జ్యోతిర్లింగం. ఈ దివ్యమైనటువంటి లింగాన్ని అర్చించినటువంటి వాళ్ళకి కుష్ఠువ్యాధి, క్షయవ్యాధి ఇవన్నీ కూడా నిర్మూలమైపోతాయి. ఈ క్షేత్రంలో ఆ చంద్రుడి గుర్తుగా ఒక కుండం కూడా ఉంది. విష్ణువు బ్రహ్మ ఈ కుండని నిర్మించారు అని, ఆ కుండల్లో స్నానం చేసినటువంటి వాళ్ళు వాళ్ల యొక్క సమస్త పాతకాలు కూడా ఇక్కడ పోగొట్టుకోగలుగుతారు అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. నియమనిష్టలతో 6 నెలలు కనుక ఈ కుండంలో స్నానం చేసినట్లయితే అటువంటి వాళ్ళకి క్షయ మొదలైనటువంటి వ్యాధులన్నీ పోవటమే కాకుండా అన్ని రకాలైనటువంటి వ్యాధులు తగ్గిపోతాయి, అన్ని రకాలైనటువంటి పాపాలు కూడా హరించిపోతాయి. ఈ ప్రభాస క్షేత్రానికి ఒక్కసారి వెళ్లి అక్కడ ప్రదక్షిణం గనక చేసినట్లయితే భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితం దక్కుతుంది. ఈ సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించినంత మాత్రం చేతనే సకల తీర్థాలు దర్శించినటువంటి ఫలం కలుగుతుంది అని చెప్పబడుతూ ఉన్నది.

ఆయత్రి త్రిష్టుభే త్రిష్టుబ్జగత్యై జగత్యనుష్టుభే అనుష్టు ప్రజాపాతయే ప్రజాపాతిర్విశ్వేభ్యో దేవేభ్యః బృహస్పతిర్దేవానాం బ్రహ్మాహం మానుష్యానాం భూర్భువస్వర్నిరస్తః పాప్మేదమహం బృహస్పతే సదాసిసీదామి మిత్రస్య త్వా చక్షుషా ప్రతీక్షే దేవస్య త్వా సవితుః ప్రాసా వేష్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి పృథివ్యాస్త్వానాభూ సాదయామ్యదిత్యా ఉపస్థే దేవస్య త్వా సవితుః ప్రాసా వేష్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ఆదాదిగ్నేష్ట్వాస్యేన ప్రాశ్నామి బృహస్పతేర్ముఖేన యా అప్స్వంతర్దేవతాస్తా ఇదజ్ఞశామయంతు స్వాహా ఆకృతం జఠరమింద్రస్య గచ్ఛ ఘసినా ఆమేమా సంపృక్తా ఊర్ధ్వం మేనాభే ఎస్సీద ఇంద్ర

పురూతమం పురుహూతశ్రవస్యన్ సంవర్చాసాపయా సా సంతనోభిరగన్ మహిమనా సా సజ్ఞ శివేన త్వష్టా సుదత్రో విదాధాతురాయో నో మార్ష్టు తన్వో యద్విలిష్టం యజ్ఞశంచాత ఉపాచ శివే మే సంతిష్ఠస్వారిష్టే మే సంతిష్ఠస్వస్విష్టే మే సంతిష్ఠస్వ దివి విష్ణుర్వ్యక్రగ్రస్తజాగాతే నచ్ఛందా సాతతో నిర్భక్తః యోస్మాన్ద్వేష్టియుంచావయన్ విష్మః అంతరిక్షే విష్ణుర్వ్యక్రగ్రస్తత్రైష్టోభే నచ్ఛందా సాతతో నిర్భక్తః యోస్మాన్ద్వేష్టియుంచావయన్ విష్మః పృథివ్యాం విష్ణుర్వ్యక్రగ్రస్తగాయత్రే నచ్ఛందా సాతతో నిర్భక్తః యోస్మాన్ద్వేష్టియుంచావయన్ విష్మః అస్మాదన్న ఆదస్యై ప్రాతిష్టాయ అగన్మస్వాహ సంజ్యోతిషా భూమ స్వయంభూరాసి శ్రేష్ఠో రశ్మిర్వర్చోదా ఆసి వర్చో మే దేహి సూర్యస్యావృతమన్వావర్తే అగ్నే గ్రహపతే సుగ్రహపతిరహం త్వయా గ్రహపత్యా భూయాసం సుగ్రహపతిస్త్వం మయా గ్రహపత్యా భూయాః స్థూరిణో గార్హాపత్యాని సంతు శతజ్ఞాహిమాః తిగ్మేనానస్తేజా సాసజ్ఞాశీషాధిసూర్యస్యావృతమన్వావర్తే ఉరువిష్ణో విక్రామస్వో రుక్షయా ఆయనస్కృధి ఘృతం ఘృతయో నేపి వప్రప్రాయజ్ఞపాతింతిరా తతో ఓసి తంతూరస్య నో మాతనుహి అస్మిన్ యజ్ఞే స్యాజ్ఞా సాధుకృత్యాయామస్మిన్నన్నేస్మిన్ లోకే ఇదం మే కర్మేదం వీర్యం పుత్రో అనుసంతానోతు అగ్నే వ్రతపతే వ్రతమాచారి శంతదాశకం తన్మే రాధి ఇదమహం య ఏవాస్మి స ఏవాస్మి.

0: ఏ రూపాని ప్రతిముంచమానా అసూరాః సంతస్వధయాచరంతి పరాపురో నిపురో యే భరంత్యగ్నిష్ఠాన్ లోకాత్ప్రణోదాత్యస్మాత్ అత్రాపితరో మాదయధ్వం యథా భాగమావృషాయధ్వం అమీమదంత పితరో యథా భాగమావృషాయిషత నమో వః పితరః శుష్మాయ నమో వః పితరస్తపాసే నమో వః పితరో యజ్జీవన్ తస్మై నమో వః పితరో రసాయ నమో వః పితరో ఘోరాయ మన్యవే స్వధాయీ వః పితరో నమః ఏతద్వః పితరో వాసో గృహాన్నః పితరో దత్త ఉదాయూషా స్వాయుషోత్పర్జన్యస్య ధామాభిః ఉదస్థామృతాం అను ఆధత్త పితరో గర్భం కుమారం పుష్కారస్రజం యథేహ పురుషో సాత్ ఊర్జం వహంతీరమృతం ఘృతం పయః కీలాలం పరిశ్రుతం స్వధాస్థా తర్పయా తమే పితృన్ ఇతి ద్వితీయోధ్యాయః. ఓం
1: ఓం నమశివాయ. Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.

పంచదశ ప్రజాపతిస్తత్వేకాశాకాశాన్వాతస్మిన్ ప్రతిష్ఠితం వేదేతస్మిన్ పరిష్టవే ేకాయ్రవతేమాయోగ్రహదేవిత్రవత్రహ్మవర్చసేన పంచరసారజ్యోగ్రహదేవంచరసేనౌజారసారజ్యోగ్రహదేవత్తరసేన ప్రాజాపత్యేన ప్రజననేనైకవింశారజ్యోగ్రహదేవి సోమదేవ సోమారజ్యోగ్రహదే స్వామదేవ స్వామ

ప్రజాగతస్త్రేణాయంత్రాపదస్త ముఖ్యేణ రుద్రాజయా జగత్ ఏంద్రమయంత్రా

ేతద్వాహస్రస్యాగిన సహస్రగ్రస్తోత్రీయా సహస్రం దక్షిణా సహస్రం విధస్వ అద్వారా.

ీర్యం వాస్తవీర్యం విభక్తేరినావద్ధవీర్యమాద్వైతమయోరమిత్రూతాగం సర్వేవాీర్యం పరిపశ్యామాగం సవాహరామహారిశ్యామగం సవాహరం దావేషయన్ సోమాయోదే సారోహిణీకరైకహారే లోపం కృత్వా త్రయస్గం సదా ప్రశస్

ేంద్రోహిణీల్లక్ష్మణాం పథ్యోహీం భాష్రగ్ధీం ద్యాం విద్వాన్ రోహిణీల్లక్ష్మణ

ేదాబుధ్యే సహస్రగమ్యాగమానర్గంగమయేర్గంగమయేత్యాహస్వర్గమేనం లోకంగమయేత్యాహజ్యోతిష్పందమేనం లోకంగమయ

ఆగచ్చతురస్థతుమాన్ సోమానాయమత్రేనాశ్చందేవాధ్యమానరుద్ధామి కమలక్ష్మి పుష్టిరామస్

ేదం పంచరాత్రమశ్యమాహేనాయమేషోనృతాయేమృష్టాంద్రవత్తంద్రవేదం పంచరాత్రమశ్యంతమాహరంతేనాయందరేద్యావత్తంతయేమం విద్వాన్ పంచరాత్ర

ఆయనాయస్వాహ ప్రాయణాయస్వాహోధ్రాయస్వాహోగ్రాయస్వాహోగ్రాయస్వాహ ప్రణాయస్వాహ ప్రణాయస్వాహ

ేంద్రాయత్రేణ చందాబ్రహ్మణ్యత్తగం సత్యే భాగం సత్యమృతే మహే మోసపుత్రమానమేధరి స్వాహేహమి

శంక్రం నమామి స్వాహ శంక్రమితాయ స్వాహ సందోయ్యతే స్వాహ సందోయమానాయ స్వాహ సందోహితాయ స్వాహ నిగజక్షతే స్వాహ నిగజమానాయ స్వాహ నిగజితాయ స్వాహ ఇదస్ ఇదస్మై స్వాహ.

భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః యక్షరాజసఖం భగాక్షిహరం భుజంగ విభూషణం శైలరాజసుతాపరిష్కృతచారువామకలేవరం క్ష్వేడనీలగలం పరశ్వధధారిణం మృగధారిణం చంద్రశేఖర